శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 21వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 12వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 5 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:10. భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటాము. విని ముందుగా ఈ ప్రకటన విందాం.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై భక్తి రంజని కార్యక్రమం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: రాబో వినాయక చవితి నవరాత్రుల శుభ సందర్భంగా ప్రత్యేకించి ఈ నెల 12-19 తేదీలలో మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో అలరారుతున్న శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు ప్రసారం కాబోతున్నాయి.

0: శ్రోతలు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఏ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు విందాం సూక్తి సుధా. ఈనాటి కార్యక్రమంలో కె రవీందర్ గారు తెలియజేసి మైతోక్తులు విందాం.
1: మనిషి అంతరంగంలో ఎన్నో గుణాలు చోటు చేసుకుంటాయి. అందులో మంచి గుణాలు కొన్నైతే చెడు గుణాలు మరికొన్ని. మంచి గుణాల వల్ల వ్యక్తిగతంగా తనకే కాకుండా ఇతరులకు, సమాజానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

0: చెడు గుణాల వల్ల తాను ఇబ్బందులకే గురి కాకుండా ఇతరులను కూడా ఇబ్బంది పరిస్థితులకు లోను చేస్తాడు. అందుకే ఉత్తమ గుణ సాధకుడు తాను నష్టపడకుండా ఇతరులను నష్టపెట్టకుండా క్రమశిక్షణతో మెలుగుతూ జాతిని వెన్నంటి ఉంటాడు. అలా ఉన్నటువంటి వ్యక్తియే హితకారిగా జనం నోళ్లలో నానుతుంటాడు. మనిషి లోపల ఉన్న గుణ స్వభావాన్ని బట్టి దానగుణం, ధర్మగుణం, దయాగుణం, క్రోధగుణం ఇలా పలు రకాలుగా పేర్కొనవచ్చు. అటువంటి గుణాలలో ఎన్నదగినది ధైర్యగుణం ఒకటి. ధైర్యే సాహసే లక్ష్మి అని పెద్దల వాక్కు. అనగా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళినట్లయితే సర్వసంపదలు సమకూరుతాయని భావం. మనం ఏ పనిని ఆరంభించినా మొట్టమొదట కావలసింది ధైర్యగుణమే. మనం చేపట్టిన కార్యాన్ని గురించి ఇతరులు నానా రకాలుగా ముచ్చటించుకుంటారు. కొందరు ఆ కార్యాన్ని విమర్శించవచ్చు, మరికొందరు ప్రశంసించవచ్చు, ఇంకొందరు ఏమీ పట్టనట్లు ఉదాసీనంగా వ్యవహరించవచ్చు. ఆ కార్యం ఏదైనా మంచి ఫలితాన్ని ఆశించి న్యాయ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవ్వరికీ వెరవకుండా పట్టుదలతో కార్యాన్ని పూర్తి చేసిన వాడే ఉత్తమ ధైర్యగుణ సంపన్నుడవుతాడు. తాను ప్రారంభించిన పనిని పూర్తయ్యే వరకు నిద్రాహారాలు మాని ఉన్నత లక్ష్యంతో ఉత్తమ కార్యాన్ని సాధించిన వాడు మహాపురుషుడనబడతాడు. నిదంతు నీతి నిపుణహాయది వాస్తువంతు లక్ష్మి సమావిశతు గచ్చతు వాయదేష్టం అద్యైవనా మరణ వస్తు యుగాంతరేవా న్యాయాత్పత ప్రవిచలంతి పదం నదీరా. ఉన్నతోన్నత విలువల నాశించి ఫలితాల కోసం శ్రేష్టమైన న్యాయ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కొందరు నీతివేత్తలకు నిపుణమతులు నిందించినా గాని మరికొందరు మెచ్చుకునినా గాని వాటినేవి పట్టించుకోరు. వీరి న్యాయ మార్గాల్లో ప్రసిద్ధి కలిగిన సంపదలు పొంగినా గర్వపడరు. ఆ సంపదలు పూర్తిగా నాశనమైన గాని నిరాశ చెందరు. మరణం సంభవించినా దుఃఖపడరు. దీర్ఘాయుష్యువు లభించినా కుమిలిపోరు అని భర్తృహరి ధైర్యవంతుల స్వభావాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఏ కార్యమైనా విజయవంతంగా ముగియాలంటే అందుకు తగిన ఆలోచన మార్గం చక్కనిదై ఉండాలి. పరిశ్రమించే గుణం కానరావాలి. శ్రమయేవే జయతే అన్నట్లు ప్రయాసాదేవ సిద్ధ్యంతి లోకే కార్యాని జీవనం అని పెద్దల వాక్కు. అనగా లోకమునందు కార్యములన్నీ శ్రమించుట వలనే సిద్ధిస్తున్నవి అని అర్థం. విజయ సోపానానికి తగిన ఆలోచన ఒక్కటే సరిపోదు. అందుకు ధైర్యగుణం కూడా తోడై ఉండాలి. అధైర్యవంతులను వేమన్నా ఏ విధంగా పరిగసించారో ఈ పద్యంలో ద్యోతకమవుతుంది. పరబలంబు చూచి ప్రాణరక్షణమున కురికిపోవు పిలికినరుడు యముడు కుపితుడైన అడ్డంబు ఎవరయా విశ్వదాభిరామ వినురవేమా. పరసైన్యాలు వచ్చి ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తుంటే ఆ ప్రజలను కాపాడవలసిన రాజ్యాధికారులు పలాయనం చిత్తగిస్తుంటే ఇక ప్రజల ధన మాన ప్రాణరక్షణ గావించేదెవరు? శత్రుసేనలను చూచి స్వప్రాణరక్షణ కోసం పరిగెత్తే పిరికివానికి యముడు ఎదురైతే చావు తప్పదు కదా అని అధైర్యవంతులకు చురకనంటిస్తాడు వేమన. కావున కథన రంగంలో ఓడిపోయినా సరే గాని అధైర్యంగా వెనుదిరిగేవాడు ప్రజారక్షకుడు అనిపించుకోడు. అట్టివాడు చచ్చినా బ్రతికినా ఒక్కటే అని వేమన్న వాదం. ఆనాడు స్వాతంత్ర సమూపార్చన కోసం మహాపురుషుల్లో ఎంతటి ధైర్యగుణం ఉట్టిపడేదో ఆ మహాపురుషుల జీవితగాథలను ఆలకిస్తే మనకు అవగతమవుతుంది. ఆ ధైర్యగుణం ఉండడం బట్టే వారు స్వాతంత్ర్యాన్ని మనందరికీ అందించి త్యాగమూర్తులుగా చరిత్ర పుటల్లో వినుతికెక్కారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, రాజారాం మోహన్ రాయ్ వంటి మహోన్నత సంఘ సంస్కర్తలు కడు ధైర్యంతో ఎన్నో ప్రజా ఉద్యమాలను లేవనెత్తి వితంతు వివాహాలను పునరుద్ధరించగలిగారు. స్త్రీల ఉన్నతిని, వారి అభ్యుదయాన్ని ఆకాంక్షించి స్త్రీ విద్యను ప్రవేశపెట్టారు. సతీ సహగమన దురాచారానికి అడ్డుకట్టవేసి స్త్రీలలో మనోస్థైర్యాన్ని ఇనుమడింపజేశారు. ఆ మహాపురుషుల త్యాగగాథలను నెమరువేస్తూ వారి బాటలో మనమంతా పయనిస్తూ ధైర్యంతో ప్రతి పనిని సునాయాసంగా ప్రయత్న ఫలితంగా సాధిద్దాం.
1: శ్రోతలింతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో కె రవీందర్ గారు తెలియజేసిన మైతోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.
2: ఆకాశవాణి. కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈ రోజు ప్రారంభించనున్నారు. విద్య ఒకటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అవసరమైన వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో 2 విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈ రోజు ప్రారంభించనున్నారు. మొత్తం 22 ప్రాజెక్టులకు 249 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటిని విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికల్లో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభిస్తారన్నారు. ఈ 10 అత్యవసర చికిత్సా కేంద్రాల ద్వారా 500 పడకలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్తో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళలపై నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో 2వ రోజైన నిన్న శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన, మహిళలపై నేరాలు లేకుండా చేయటం, ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ కమిటీలు పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకునే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎవరు తప్పు చేసినా ప్రివెంటివ్ గా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు గాని, రౌడీ మూకలు గాని నిర్మోహమాటంగా అణిచివేయండి. భయపడాలి. ఈ రాష్ట్రంలో ఉండాలంటే భయపడే పరిస్థితి రావాలి. రెండోది, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం, మళ్లీ మళ్లీ చెప్తున్నా, అదే చివరి రోజు కావాలి. వాళ్ళకి పోలీసు కూడా విజిబుల్ గా కనపడకూడదు, పోలీసింగ్ మాత్రం ఎఫెక్టివ్ కనపడాలి. సీఎం వస్తున్నా అంటే ఒక 15 నిమిషాలు మునిపే ట్రాఫిక్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తున్నారు. మా కోసం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయొద్దండి.
0: విద్య ఒకటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట విద్యా విధానంపై శాసనసభలో నిన్న జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులు కారణం కాదని, నిరక్షరాస్యతే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిందని వెల్లడించారు. తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 108,000 రూపాయలను ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 28,00,000 పైచలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఒక స్టూడెంట్ కి సరాసరి 1,08,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అధ్యక్ష, ఈ రోజు విద్యార్థుల మీద పెట్టే ఖర్చులో ఏది కూడా మేము ఖర్చుగా భావించడం లేదు అధ్యక్ష. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా భావిస్తున్నాము. 26-27 వచ్చేవరకల్లా 27,663 కోట్లు 8.53% నేను పెట్టిన అధ్యక్ష. నా లక్ష్యము 15% బడ్జెట్ ను పెంచాలని.
0: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీటి కోసం సుమారు 600 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన అత్యవసర చికిత్సా కేంద్రాలను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా మంజూరు చేసిన 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రులు, 3 జిల్లా ఆసుపత్రులు

0: 5 ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 1275 అదనపు అత్యవసర చికిత్సా పడకలు సమకూరుతాయని వివరించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ రోజు ప్రారంభిస్తారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన వస్తువులు కల్పించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో ఇప్పటికే చేపట్టిన 25 అంగన్వాడీ కేంద్రాల పునరుద్దరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు పాత కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల జీతం, పింఛన్తో కలిపి కరువు భత్యాన్ని చెల్లించనున్నారు. ఇందులో ఒక డీఏ 1.82%, మరో బకాయి 2.73% ఇస్తున్నట్లు ప్రకటించారు. 2.73% 2024 జూన్ నుంచి లెక్కించి వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో చెల్లిస్తారు. 1.82% జనవరి 2025 నుంచి లెక్కించి 2028 జనవరి, మార్చ్, మే, జూలై నెలల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో పింఛను పొందుతున్న వారికి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలో సుమారు 11,098 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. అలాగే సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకు సాగర్ ప్రహరి మొబైల్ యాప్ వినియోగించాలని కోరింది. సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛ సాగర్ ట్యాగ్ లైన్తో కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23న డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ తపాలా సర్కిల్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సెప్టెంబర్ 22వ తేదీ లేదా అంతకుముందు విజయవాడలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్కు పోస్టు ద్వారా పంపించాలని సూచించారు. ఫిర్యాదులు పంపే కవరుపై డాక్ అదాలత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల కోసం ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాతావరణం. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈ రోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో

0: నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. అథ వార్తాః. అష్టాదశతమం బ్రిక్స్ శిఖర సమ్మేళనం అద్య నవదిల్ల్యాః భారత మండపం ఇత్యత్ర ఆరప్స్యతే. ద్విదివసీయమిదం భవ్యం సమ్మేళనం ఏకాదశ ప్రముఖోదయమానానాం వికాసశీలానాం చ అర్థవ్యవస్థానాం ప్రతినిధీన్ పరస్పరం సంయోజయిష్యతి. ఉచ్చస్తరీయస్య అస్య సమ్మేళనస్య అవసరే బ్రిక్స్ సదస్య దేశానాం నేతారః వైశ్విక శాసనం బహుపక్షవాదః వ్యాపారః నివేశః ప్రౌద్యోగికీ ఖాద్యోర్జా సురక్షా స్వాస్థ్య సేవా మహత్వపూర్ణాః ఆపూర్తి శృంఖలాః చేత్యేతేషు ప్రముఖేషు విషయేషు చర్చాం కరిష్యంతి. ఇదం శిఖర సమ్మేళనం భారతస్య అస్య వర్షస్య బ్రిక్స్ అధ్యక్షతాయాః అంతర్గతం ఆయోజ్యతే. అస్య సమ్మేళనస్య విషయో వర్తతే సుదృఢతాయై నవాచారాయ సహకారాయ సతత వికాసాయ చ నిర్మాణం. అస్మిన్ మహత్వపూర్ణే శిఖర సమ్మేళనే అనేకే ప్రముఖాః విశ్వనేతారః సహభాగం కరిష్యంతి. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా సహ రూసస్య రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్, చీనస్య రాష్ట్రపతి షీ చిన్ఫింగ్, దక్షిణాఫ్రికా దేశస్య రాష్ట్రపతి సిరిల్ రామఫోసా, మిస్రస్య రాష్ట్రపతి అబ్దుల్ ఫతహ్ సీసీ, ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతి ప్రాబోవో సుబియాంతో తథా ఈరానస్య రాష్ట్రపతి మసూద్ పజిష్కియన్ అపి సమ్మేళనే సమ్మిళితాః భవిష్యంతి. శిఖర సమ్మేళనస్య ప్రారంభ బ్రిక్స్ సదస్య దేశేభ్యః సమావేశినః వైశ్విక శాసనస్య బహుపక్షవాదస్య చ సుదృఢీకరణం ఇతి విషయమాధృత్య ఆయోజితేన సంవృత్ సత్రేణ భవిష్యతి. ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ అద్య శిఖర సమ్మేళనస్య అంతరాళె బ్రిక్స్ నేతృభిః సహ అనేకాః ద్విపక్షీయ వార్తాః కరిష్యతి. అష్టాదశతమే బ్రిక్స్ శిఖర సమ్మేళనె భాగం గ్రహీతుం అనేకే వైదేశిక నేతారః వరిష్ఠాధికారిణశ్చ నవదిల్ల్యాం ప్రాప్తవంతః. ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతి ప్రాబోవో సుబియాంతో హ్యః రాత్రౌ రాష్ట్రీయ రాజధానీం ప్రాప్తవాన్. అబుధాబి దేశస్య యువరాజః షేఖ్ ఖాలిద్ బిన్ ముహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, మలేషియా దేశస్య ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహిం, మిస్రస్య రాష్ట్రపతి అబ్దుల్ ఫతహ్ అసీసీ తథా ఇథియోపియా దేశస్య ప్రధానమంత్రి ఆబీ అహ్మద్ అలీ చ హ్యః సాయంకాలే నవదిల్ల్యాం ప్రాప్తవంతః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ బ్రిక్స్ దేశాః వైశ్విక నవాచారస్య అథ సమాధానానాం చ మహత్వపూర్ణ కేంద్ర రూపేణ ఉద్భవంతి. హ్యః సాయంకాలే నవదిల్ల్యాః భారత మండపం ఇత్యత్ర బ్రిక్స్ వ్యాపార మంచస్య నేతృణాం సత్రం సంబోధయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ బ్రిక్స్ దేశానాం ఆర్థిక సామర్థ్యం విశ్వస్య అన్య భాగానాం అపేక్షయా ప్రాయః ద్విగుణిత గత్యా వర్ధితమస్తి. సురక్షిత సాముద్రిక మార్గాణాం మహత్వం ప్రతిపాదయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ వైశ్విక వ్యాపారః తదైవ అగ్రె గంతుం శక్నోతి. యదా సాముద్రిక మార్గాః సురక్షితాః భవంతి ఆపూర్తి మార్గాః ముక్తాః తిష్ఠంతి అథ నావికాః చ సురక్షితాః భవంతి.
2: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బడ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లై రూట్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో. ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా దృఢ సమర్థక హై.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూసస్య రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్ చ హ్యః రక్షా ఊర్జా అంతరిక్ష కౌశల గతిశీలత జనానాం మధ్యే పరస్పర సంపర్కః చేత్యేతేషు సదృశేషు క్షేత్రేషు ద్విపక్షీయ సహకారస్య ప్రగతిః సమీక్షాం కృతవంతౌ. నవదిల్ల్యాం సంపన్నాయాం ద్విపక్షీయ వార్తాయాం ఉభౌ నేతారౌ పశ్చిమైషియాయాం కృష్ణ సాగర క్షేత్రే చ ప్రవర్తమానాన్ సంఘర్షాన్ సమేత్య పరస్పర హిత సంబద్ధేషు ప్రముఖేషు క్షేత్రీయ వైశ్విక విషయేషు స్వకీయ విచారాన్ ప్రకటితవంతౌ. ప్రధానమంత్రి మోదీ పునః ప్రతిపాదితవాన్ యత్ సంఘర్షాణాం సమాధానస్య మార్గః సంవాదేన ఏవ ప్రశస్తః భవతి తథా భారతం శాంతి ప్రయాసేషు సాహాయ్యాయ తత్పరమస్తి ఇతి వార్తాః.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు 103.2 MHz, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈ ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, ప్రకటనలు, భక్తి గీతం వింటారు. 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 8:00 గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు తెలియజేసే సలహాలు, సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో శ్రీ సంకటహర మహాగణపతి ఆలయ విశేషాలు వింటారు. మొదటి భాగం వ్యాఖ్యానం ఎర్రంరాజు గారు, నిర్వహణ శ్రీ హెచ్ మోహన్ దాస్ గారు. వ్యాఖ్యానం ఎర్రంరాజు గారు, ఎం శశిరేఖ గారు. ఈ కార్యక్రమ సహకారం ఎర్రంరాజు గారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 పర్యావరణహిత మట్టి గణపతులు మన బాధ్యత, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ బి తిరుపతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయం చేస్తున్న వారు శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్. అనంతరం 10:30 వివిధ భారతి కార్యక్రమాలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటారు. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 తిరిగి 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కూర్న సినిమా పాటలు వింటారు. 5:30 లలిత గీతాలు వింటారు. 5:45 సినీ సరాగాల మాలిక సినీ రంజని. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

సాయంత్రం 6:30 రంగస్థలి కార్యక్రమం వింటారు. 7:00 ప్రసార వివరాలు. రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 సినిమా పాటలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రిలే వింటారు. రాత్రి 8:30 జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గేయాలు వింటారు. రాత్రి 8:45 తిరిగి 11:00 హిందీలో వార్తలు, అలాగే రాత్రి 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం రిలే అవుతాయి. రాత్రి 11:10 మా కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో అందరికీ ఇళ్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 1,77,000 ఇళ్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యక్షులు ప్రభవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహిం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హోంగ్లతో సమావేశం కానున్నారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నేతల సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బడ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లై రూట్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో, ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా దృఢ సమర్థక్ హై.
0: భారత్ నేడు వృద్ధికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: आज जब दुनिया में ट्रेड बैरियर्स बढ़ रहे हैं, भारत इकोनॉमिक ब्रिजेज बना रहा है. 2014 के बाद से हमने दुनिया के करीब 40 कंट्रीज के साथ फ्री ट्रेड एग्रीमेंट्स किए हैं. ब्रिक्स में भी हमारी अप्रोच यही है कि बैरियर्स को कम करना और बिजनेसेस के लिए अवसर बढ़ाना.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలతో స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్స్తో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ప్రపంచ జీడీపీలో 40% పైగా బ్రిక్స్ దేశాల ద్వారా ఉత్పత్తి అయిందని చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ, సభ్య దేశాల మధ్య వాణిజ్యంలో జాతీయ కరెన్సీల వాడకం విస్తరించాలని సూచించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా మాట్లాడుతూ, తయారీ సాంకేతికతలు గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించాలని కోరుతూ ఏకపక్ష ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ అధ్యక్షతన బ్రిక్స్ వాణిజ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోందని, ఈ సహకారం రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గుటెరస్తో ద్వైపాక్షిక సమావేశం

వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తమిళ సాంప్రదాయ గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహుకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇది దేశ నాగరికత వారసత్వానికి అద్దం పడుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. భారతీయ సనాతన జ్ఞానం భాషలు సరిహద్దులు దాటి విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరువళ్ళువర్ అందించిన సార్వత్రిక విజ్ఞానం ఎలాంటి సరిహద్దులు సంస్కృతికైనా అతీతంగా భారతదేశ శాశ్వత సందేశం ప్రపంచానికి చాటుతూనే ఉందని ఉపరాష్టపతి కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో PMAYU 2.0 కింద సుమారు 29,000 అదనపు ఇళ్లను అస్సాం, బీహార్, గుజరాత్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఆమోదించారు. అర్హులైన లబ్దిదారులందరికీ పథక ఫలాలు అందేలా చూడాలని, PMAYU 2.0 అమలు పర్యవేక్షణ కోసం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రత పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నులకు ఎంతగానో సహాయపడుతుంది. గ్లోబల్ సౌత్కు బలమైన గొంతుగ్గా ప్రపంచ సహకారానికి శక్తివంతమైన వేదికగా బ్రిక్స్ కూటమిని బలోపేతం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని అసోచాం అభినందించింది. అసోచాం అధ్యక్షుడు నిర్మల్ కేమిండా మాట్లాడుతూ బ్రిక్స్ సహకారాన్ని వ్యాపార ఫలితాలుగా మార్చాలన్న మోదీ దృక్పథం కీలకమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, స్టార్టప్ భాగస్వామ్యులు చేయడం ద్వారా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆవిష్కరణలు, డిజిటల్ పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భారతీయ సంస్థలు ప్రపంచస్థాయిలో ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల విదేశాంగ నేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువ సుబియంటో నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే స్వాగతం పలికారు. ఇక ఆఫ్రికన్ యూనియన్కు ప్రాతినిధ్యం వహించేందుకు బురుండి అధ్యక్షుడు ఇవారిస్టే న్యూఢిల్లీకి వచ్చారు. ఆయనకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. ఇక అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భారత్ చేరుకున్నారు. వారికి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ స్వాగతం పలికారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఈదురుగాలులతో, ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో ఈరోజు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు మెరుపుతూ ఉండిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చైనాలో మోకీ వేదికగా జరుగుతున్న హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఈరోజు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:15 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్పై 19 తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్లోకి దూసుకెళ్లింది. మరో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రభాతలహరి కార్యక్రమం. విజ్ఞానం, వినోదం, ఆరోగ్యానికి సంబంధించి చక్కని సలహాలు, సూచనలు అందించే ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ మరోసారి స్వాగతం. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, ప్రకటనలు, భక్తి గీతం వింటారు. అలాగే 7:30 పక్షవాతం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు తెలియజేసే వివరాలు వింటారు. 8:00 రక్తపోటుకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు తెలియజేసే సలహాలు వింటారు. 1st aid ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2nd రోజున నిర్వహించబడుతుంది. ప్రథమ చికిత్సపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాథమిక చికిత్స అందించడం, ప్రాణాపాయం నుండి కాపాడటం, ప్రాణాలను రక్షించడం అత్యవసరం. కోలుకోవడానికి సహాయపడటం, బాధితుడిని త్వరగా కోలుకునేలా ప్రాథమిక ఉపశమనం కలిగించడం. ప్రతి ఒక్కరూ ప్రాథమిక ప్రథమ చికిత్స నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా సమాజంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చును. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అన్ని కార్యాలయాల్లో కంపల్సరీగా ఉండాలి. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స చేయడం చాలా అత్యవసరం. సిపిఆర్ రక్తస్రావాన్ని ఆపడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇది ఈరోజు యొక్క ప్రత్యేకత. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేశభక్తిని చాటి ప్రబోధ గీతం.

0: దేశభక్తిని చాటి ప్రబోధ గీతం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమం ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: హ్యాపీ యానివర్సరీ డియర్.
7: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
7: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
7: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
7: సంప్రదించండి.
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
7: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225334. డాక్టర్ బలరాం జాదవ్.
7: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
6: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
7: డాక్టర్ బలరాం జాదవ్,
6: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
7: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
8: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
6: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
8: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
8: ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
7: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
7: 24 గంటలు అత్యవసర సేవలు.
6: NABH గుర్తింపు.
7: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: దరమాండ్ షాప్,
7: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
6: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
7: ఏకైక కంపెనీ షోరూమ్
6: దరమాండ్ షాప్,
7: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
9: అబ్బా, పంటి నొప్పి.
6: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
7: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
6: ఖలీల్వాడి, నిజామాబాద్.
7: సెల్ 9912317190.
10: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
6: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్, టాపికల్, ఫాకో సర్జన్,
10: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 8639345694.
10: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
6: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
0: ప్రకటన విన్నారు. ఇప్పుడు సినీ భక్తి గీతం.

0: శ్రోతలింటి వరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రేయా ఘోషల్ ఆలపించిన శ్రీరామరాజ్యం సినిమాలోని సినీ భక్తి గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
2: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
2: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధీర్ బాబు, న్యూరో ఫిజిషియన్ నిజామాబాద్ అండి. ఇవాళ మనము పక్షవాతం గురించి తెలుసుకుందాం. అంటే పక్షవాతం అనేది ఏంటిది, అది ఏ వయసులో కామను, వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అండి. మామూలుగా ఇప్పుడు పక్షవాతం అనేది ఏంటిది అంటే మీరు చూస్తూనే ఉంటారు, కొందరికి ఒక చెయ్యి ఒక కాలు అనేది బలం తక్కువైపోయి పడిపోతుంది. సో వాళ్ళు ఇంకా జీవితాంతం, దాదాపుగా జీవితాంతం అదే పరిస్థితితో కుంటుకుంటూ నడుస్తుంటారు. ఇది ఏంటిదంటే, ఇది మామూలుగా మనకి ఇప్పుడు నరాలకు అనేది రక్తం పోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం తీసుకున్నాం అనుకోండి, ఆ పొలంకి నీళ్ళు ఎంత ఇంపార్టెంటో మన నరాలకి రక్త సరఫరా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ రక్త సరఫరా అనేది జరగక బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నీళ్లు పోకపోతే పొలం ఎండిపోయి పంట చనిపోతుంది కదా. అదే రకంగా నరాలకు రక్తం అనేది పోయలేదనుకోండి, నరం పనిచేయడం ఆఫ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుందండి. సో అంటే నరం అనేది చనిపోతుంది. ఆ చనిపోయినప్పుడు దాని వల్లనే మనకు ఇప్పుడు ఒక సైడ్ చెయ్యి కానీ లేదంటే కాలు కానీ మూతి వంకర పోవడం కానీ ఇవన్నీ చాలా కామన్. ఇవి జనరల్గా ఏంటిదంటే మనకు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది జనరలీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, తర్వాత 50 ఏండ్లు 40 ఏండ్లు పైన వాళ్ళకే జనరల్గా చూస్తుంటాం. కానీ ఇది ఈవెన్ చిన్న వయసులో కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 20 ఏండ్ల వాళ్ళకి, 30 ఏండ్ల వాళ్ళకి కూడా రావడానికి అనేది ఆస్కారం ఉంది. వాళ్ళకి మాత్రం సపరేట్గా వేరే కారణాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్యామిలీ పర్సన్స్కి ఎవరికైనా ఉండడం కానీ, అట్లా హెరిడిటరీ అంటాం మనం జనరల్గా. అంటే తదనంతర అంటే పెద్దవాళ్ళకి ఎవరికన్నా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే మళ్ళీ చిన్నపిల్లలకు రావడం వంశపారపరం. సో వంశపారపరకంగా అది మనకు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కానీ ఎవరిలో ఎక్కువ కామన్ అంటే పెద్దవాళ్ళలో, 40 పైన ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కూడా షుగర్ ఉండి, బీపీ ఉండి, కొలెస్ట్రాల్ ఉండి, తర్వాత వ్యసనాలు అంటే స్మోకింగ్ చేయడం కానీ, అదే సిగరెట్ కాల్చే వాళ్ళకి, బీడీ కాల్చే వాళ్ళకి, లేదంటే మత్తు పదార్థాలు మందు తాగే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరేం చేయాలి? సపోజ్ మీరు ఎప్పుడన్నా మీ వాళ్ళలో నైట్ పడుకొని ఉంటారు, పొద్దున్న లేసేసరికి వాళ్ళకి ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ పనిచేయదు. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే, టైం వేస్ట్ చేయకుండా విత్ఇన్, అంటే మీరు చూసినప్పటి నుంచి ఆయనకు, అంటే ఒకరు చూశారు వాళ్ళకి పక్షవాతం జరిగింది, చెయ్యి కాలు అనేది లేవడం లేదు, సో అక్కడ నుంచి 4.5 గంట లోపల మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమృత ఘడియలు అంటే అందరికీ తెలిసి ఉంటుంది, అదే ఘడియలు వీటికి. 4.5 గంట లోపల కనుక మీరు దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే అక్కడున్న డాక్టర్ చూసి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటిదంటే, తీసుకెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తాము, స్కాన్ చూసి అన్నీ చూసే చెప్తాం, కానీ కొందరికి ఈ ఇంజెక్షన్ ఇచ్చే పరిస్థితులు ఉండొచ్చు. అది 4.5 గంట లోపలనే మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం, అట్లా మీరు హాస్పిటల్కి వెళ్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్. అలాంటప్పుడు ఎందుకు ఇంజెక్షన్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు జీవితాంతము ఆ పక్షవాతంతో, అంటే బలం ఒకసారి పక్షవాతం జరిగింది అంటే కొందరికి జీవితాంతం అలా ఆ చెయ్యి కాలు అలానే పడిపోయి అలా కుంటుకుంటూ నడచడం అనేది చాలా కామన్. కానీ మనం ఈ 4.5 గంటలో గనక మీరు గనక తీసుకొస్తే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్ గా కాకపోయినా వాళ్ళకి కనీసం ఒక 1 వారం రోజుల్లో, ఒక 3 రోజులు వారం రోజుల్లో మళ్ళీ చెయ్యి కాలు అనేది ఇంప్రూవ్మెంట్ రావడానికి, ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో అందుకే నేను 4.5 గంట అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇది అన్ని అంటే ఏజ్ను బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ లోపల నరం ఎంత బ్లాక్ అయిందని బట్టి, అంటే స్కాన్ చేసి చూసిన తర్వాత ఇవన్నీ చూసుకొని మేము ఇచ్చే ఇంజెక్షన్ అది. అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి కనుక ఆ గర్యలు దాటిపోయినాయి అంటే ఆ తర్వాత ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉండదు. తర్వాత ఏం చేసినా కూడా మాత్రలు పెట్టి, గోళీలు పెట్టి చూడాల్సింది ఉంటుంది. గోళీలతో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాకపోతే

అంటే మనకు ఇంజెక్షన్తో అయినంత ఇంప్రూవ్మెంట్ గోళీలతో రాకపోవచ్చు. సో ఎందుకంటే ఆ గోళీలు అనేవి మళ్ళీ జీవితాంతం వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇంకా ఆ వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా మీరు 70% వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా రాకపోవచ్చు. ఇంకా ఏ 30% 40% వస్తుంది అంతే. ఈవెన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా గోళీలు ఇస్తాం, కానీ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఎవరికన్నా అతి వయసులో, లైక్ 40 నుంచి 60 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసినా ఇమీడియట్గా 4.5 గంటలలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకొకటి, ఈ పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు. జనరల్గా పక్షవాతం వచ్చే వాళ్ళకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి జనరల్గా ఇవన్నీ కంట్రోల్లో ఉండవు. సో ఇది రాకుండా చూసుకోవడానికి మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అంటే గోళీలు కరెక్ట్గా సమయానికి వేసుకోవాలి. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ చెక్ చేయించుకోవడము, తర్వాత కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడము. బీపీ అనేది కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉండకూడదు. అంటే మీకు 40 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ 130/80 లేదా 140/90 ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి బీపీ గోళీలు అనేది కరెక్ట్గా వాడాలి. తర్వాత రోజు మీరు వ్యాయామాలు చేయాలి, రోజు నడచడం కానీ లేదంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకోండి. వాకింగ్ కూడా ఒక 45 నిమిషాలు కరెక్ట్గా వాకింగ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉంటుంది. ఇట్లా వ్యాయామం చేయడం వల్ల, రెగ్యులర్గా 45 మినిట్స్ వ్యాయామం చేయడం వల్ల మీకు చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది బాడీలో. తగ్గిపోవడం వల్ల మనకు ఈ స్ట్రోక్, అంటే అదే పక్షవాతం రావడం అనేది తక్కువ ఛాన్సెస్. సో ఇలాంటివి అంటే వ్యాయామము, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి మెయిన్, మేము చూస్తున్న వాటిలో ఇవి ఏమీ ఉండవు. కొందరికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, కానీ వాళ్ళు పక్షవాతంతో వస్తూ ఉంటారు. వాళ్ళలో చూసింది ఏంటిది అంటే వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి ఉంటారు. ఒకటి సిగరెట్ కాల్చడం కానీ, బీడీలు కాల్చడం కానీ, రోజుకు ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు చెప్పున కాలుస్తూ ఉన్నారు. మేము చూసిన వాళ్ళలో కాలుస్తున్నారు. అవి తగ్గించాలి. అవి తగ్గించడం కాదు, పూర్తిగా స్టాప్ చేసేసేయాలి. ఈవెన్ మందు, ఆల్కహాల్ తీసుకోవడం కూడా తీసుకోకూడదు. దాని వల్ల కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వ్యసనాలను కూడా బంద్ చేయాలి, స్టాప్ చేసేసుకోవాలి. ఈ వ్యసనాలు అనేవి మనకు కేవలం నరాల బలహీనతగా కాకుండా, అదే పక్షవాతమే కాకుండా ఈవెన్ గుండెకు కూడా రిస్క్ ఉంటుంది. గుండెకు రిస్క్ ఉంటుంది, లివర్కి రిస్క్ ఉంటుంది, అవన్నీ కూడా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. సో ఈ వ్యసన ఉన్నవారికి దయచేసి కనీసం మీరు తగ్గించుకొని, మెల్లమెల్లగా తగ్గించుకొని స్టాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పక్షవాతం అనేది మీరు కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ని 4.5 గంటల లోపల తీసుకురావాలంటే మీరు గుర్తించడం అనేది, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా పక్షవాతం జరిగిందంటే ఎవరికైనా మూతి అనేది వంకర పోతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, ఇంకొక సైడ్ చెయ్యి కాలు అనేది పడిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ముందు రోజు కానీ అంత ముందు రోజు ఉన్నంత బలం ఉండదు, చేతుల్లో కాలు కదిలిస్తూ ఉండొచ్చు కానీ బలం అనేది అంటే ఒక సైడ్ మాత్రమే, కుడివైపు అయి ఉండొచ్చు లేదంటే ఎడమ వైపు అయి ఉండొచ్చు, ఏదో ఒక సైడ్ మాత్రమే మీకు బలహీనత అనేది తెలుస్తుంది. ఇంకొక సైడ్తో చూస్తే అంత స్పష్టతగా ఉండదు, బలం అనేది అంత ఎక్కువ ఉండదు, అంత తక్కువ అయిపోతుంది. అది ఒకటి లక్షణం. ఇంకొకటి, కొందరికి మాట వంకర పోతుంది. మీరు వాళ్ళని గమనించే వస్తుంటే ముందు రోజు చూసినప్పుడు కానీ లేదంటే ఒక గంట ముందు చూసినప్పుడు కానీ అప్పటికి కానీ మాట అనేది వ్యత్యాసం, తుత్తర తుత్తరగా అంటారు, స్పష్టంగా ఉండదు, తుత్తర తుత్తరగా వస్తుంది అనమాట. అది కూడా పక్షవాతం అనే లక్షణం. ఇంకొకటి, కొందరికి అధికమైన వామిటింగ్స్ రావడము, నడిచేటప్పుడు ఒక బ్యాలెన్స్ తప్పిపోయి ఒక సైడ్కి వెళ్ళిపోవడము, సెకండ్స్ అంటే సడన్గా జరిగిపోతుందండి. ఏది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అదే నడిచేవాళ్ళు ఒక సైడ్కి ఎడమవైపుకి కానీ కుడివైపు కానీ బ్యాలెన్స్ అనేది పోవడము ఎప్పుడో సంవత్సరాల నుంచి ఉంది అంటే అది పక్షవాతం కాదు. సెకండ్స్లో అంటే మీరు ఒక గంట ముందు చూస్తుంటారు, ఇప్పుడు గంట తర్వాత ఆయన ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాడు, కుడివైపుకి కానీ ఎడమవైపు కానీ అట్లా వెళ్ళిపోవడం అనేది కూడా ఒక రకమైన లక్షణమే, పక్షవాత లక్షణం. ఏదైనా సడన్గా జరుగుతుంది అనమాట. మీరు ఒక గంట కానీ అర్ధ గంట కానీ ముందు చూసినప్పుడు ఇప్పటికీ ఆయనకు ఇది వచ్చేసింది అంటే అది చాలా చాలా ఛాన్సెస్ వాళ్ళకి ఉంటుంది అనమాట. పక్షవాతం జరగడానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ జరిగిందని పక్షవాతం జరిగిపోయిండొచ్చు కూడా. అది వాళ్ళని మాత్రం వెంటనే పట్టుకొని వచ్చి మీరు హాస్పిటల్కి తీసుకురావాల్సింది ఉంటుంది. దాంతోపాటు ఇవి కాకుండా లైక్ కొందరైతే స్పృహ తప్పి కింద పడిపోతారు, పూర్తిగా స్పృహ పోతుంది. కొందరికి మాత్రం ఫిట్స్ రావడానికి ఉంటుంది, అంటే 2 చేతులు కాళ్ళు కొట్టుకొని స్పృహ దగ్గర కింద పడిపోయి 4 కొరుక్కుంటారు. సో కొందరికి మాత్రం ఫిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటివన్నీ

0: నాకు గమనించాలి. ఇలాంటివి గమనించి వాళ్లకు వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగితే ఏమన్నా చేయడానికి మాకు కానీ మీకు కానీ ఆస్కారం ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గమనించుకోండి. టైం వేస్ట్ చేయకూడదు, ఇలాంటివి చూసిన వెంటనే మీరు తీసుకురావాలి. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. టైం అనేది 4.5 గంట అనేది చాలా అమృత గడియాలండి. అవి తీసుకొని వస్తే ఏమైనా చేయడానికి ఆయనకు ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు ఈ పక్షవాతం అనేది దానికి మనకు కారణాలు ఎక్కువ మందిలో చూసేది షుగర్. సో ఇప్పుడు మనం షుగర్ని కంట్రోల్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కనీసం రోజుకి 45 నిమిషాలు వాకింగ్ చేయాలి. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్సర్సైజెస్ అవి కూడా చేసుకోవాలి. దీంతోపాటు షుగర్ అనేది గోళీలు వేసుకోవాలి. గోళీలు ఉంటే గోళీలు, కొందరికి కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి. అంటే మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనేది. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక రోజులో 3 పూట్లు తింటారు, కానీ అదే 3 పూట్ల తిండి మీరు 5 పూట్లు తినచ్చు కొద్ది కొద్దిగా. ఇప్పుడు 7 గంటలకు తిన్నారు కొద్దిగా, తర్వాత 11 గంటలకు, తర్వాత 2 గంటలకు, తర్వాత 7 గంటలకు, మళ్ళీ నైట్ 9 గంటలకు అట్లా. సో తినేది 5 పూట్లు తినచ్చు, కానీ కొద్ది కొద్దిగా తినాలి. ప్లస్ దీంతోపాటు అంటే తిన్న వెంటనే పడుకోవడం కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం కానీ తగ్గించుకోవాలి. మెయిన్ ఏంటిదంటే షుగర్ ఎక్కువ అవడానికి కారణం ఏంటిదంటే ఒకటి వయస్సు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల షుగర్ పెరుగుతూ ఉంటుంది. దానికి తోడు మనకు లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి, అంటే రోజులో కనీసం వ్యాయామం లేదు, మనం కష్టపెట్టట్లేదు, మన శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి రోజుకి, అది కూడా మినిమం లేని వాళ్ళలో ఎక్కువ ఈ షుగర్ అనేది లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది జమ అవుతూ ఉంటుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ బాడీలో చేరడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి తగ్గించుకోగలిగితే మనకి ఇప్పుడు ఈ స్ట్రోక్, అంటే నరాల బలహీనత కానీ లేదంటే గుండెకి స్ట్రోక్ అంటారు కూడా, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు స్ట్రోక్ అనేది ఎక్కడైనా జరగచ్చు, బ్రెయిన్కి జరిగితే మనం పక్షవాతం అంటున్నాం, గుండెకి జరిగితే హార్ట్ అటాక్ అంటాం. సో అలాంటి వాటిని తగ్గించుకోవాలంటే రోజుకి మినిమం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, దాంతోపాటు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకోటి బీపీ. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి గోళీలు అందరు వేసుకుంటారు, కానీ మీ సైడ్ నుంచి ఏం చేయాలి అంటే ఉప్పు అనేది ఎక్కువ తినకూడదండి. ఒక రోజుకి జనరల్గా 2 గ్రామ్స్ అనేది అలౌడ్, బట్ కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, మినిమం 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అనేది ప్రతిరోజు ఒకరు తింటారు, ఒక మనిషికి అనేది అవసరం. కానీ ఈ బీపీ ఉన్నవాళ్ళు అది కూడా తినకూడదు. తర్వాత ఉప్పు అనేది ఏ రకంగా, లైక్ అంటే మీరు పచ్చళ్ళలో వాడుతుంటారు లేదంటే అప్పడాల్లో కూడా ఉప్పు ఉంటుంది కొందరికి, వాటిలో తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకొని వాడుకుంటే చాలా మేలు ఉంటుంది, బీపీ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. ఇంకొకటి కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. సో అప్పుడప్పుడు ఆ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, కిడ్నీకి సంబంధించినవి కూడా చేసుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటూ ఉంటే ప్లస్ వ్యాయామం చేయడం వల్ల, నడచడం వల్ల ఈవెన్ బీపీ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి రోజు చేసుకోవడం వల్ల ప్లస్ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటే మీ షుగర్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ కానీ లేదంటే బీపీ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే అటువంటి వాళ్ళకి మనకు స్ట్రోక్ రావడం, అంటే పక్షవాతం రావడం అనేది చాలా అరుదు, తక్కువ. వాళ్ళకి అసలు మ్యాక్సిమం రాకపోవచ్చు కూడా. ఈవెన్ బ్రెయిన్ స్ట్రోకే కాదు, ఈవెన్ హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ కూడా రాదు. సో ఇలాంటివి మీ సైడ్ నుంచి చేసుకోవాలి. దాంతోపాటు మేము ఇచ్చిన టాబ్లెట్స్ కరెక్ట్గా రెగ్యులర్గా వాడితే సరిపోదు. సో నేను చెప్పినటువన్నీ కొద్దిగా తప్పకుండా పాటించి, ప్లస్ ఎవరికి హెల్త్ ఇష్యూస్ రాకుండా మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
1: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన 7 ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.

శ్రోతలు ఇంతవరకు ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభా తెలహాడి కార్యక్రమం.

వినాయక చవితి నవరాత్రుల శుభ సందర్భంగా ప్రత్యేకించి ఈ నెల 12-19 తేదీలలో మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో అలరారుతున్న శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు ప్రసారం కాబోతున్నాయి.

0: ఈ కార్యక్రమం ఈ నెల 12-19 తేదీలలో శనివారం ఉదయం 8:30 రెండు భాగాలుగా ప్రసారమవుతుంది.
1: మరి తప్పక వినండి, తరించండి.
2: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఈ ఉదయం 8:00 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రక్తపోటుకు రావడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు తెలియజేసే సలహాలు సూచనలు వింటారు ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:00.
3: డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
6: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
4: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
9: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
10: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
11: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
12: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
13: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
2: ప్రకటనలు విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై ప్రభాత లహరి కార్యక్రమం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రభాత్ లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. అలాగే శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి మరియు డాక్టర్ కె సవితారాణ్ గారు తెలియజేసే వివరాలు వింటారు. గమనికలు విన్నారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: వినాయకుడు సినిమా కోసం రఘు హేమచంద్ర శ్రీదేవి సాహితి ఆలపించిన పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు వినండి, ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రక్తపోటుకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు తెలియజేసే సలహాలు, సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
2: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
2: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, మీరు నిజామాబాద్లో గుండె వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. సహజంగా గుండెకొచ్చే వ్యాధులకి రక్తపోటు కూడా ఒక కారణమని చెబుతారు. అంటే ఆరోగ్యవంతుడు ఆరోగ్యంగా ఉన్నంతకాలం గుండె కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. మనిషిలో రక్తపోటు పెరిగినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నమాట. అసలు ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది, ఏ వయసులో వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, ఏం చేయకపోతే వస్తుంది, ఇది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
4: రక్తపోటు అనేది మనకు సర్వసాధారణమైన జబ్బు. ఆల్మోస్ట్ 100లో కనీసం 30-40% మందికి ఉండే జబ్బు ఒక వయసు వచ్చిన తర్వాత. సో రక్తపోటు, మీరు అన్నట్టుగానే రక్తపోటు అనేది ఏంటంటే ఏజ్లో ఉన్న మొదలు కావచ్చు. ఖచ్చితంగా 50 ఏళ్లలోనే రక్తపోటు వస్తుంది, 20 ఏళ్లలో ఉండకపోవచ్చు, 25 ఏళ్ల వాళ్ళకు ఉండకపోవచ్చు అన్నట్టుగా లేదు. సో ఈ రక్తపోటులో కూడా రకాలు ఉంటాయి. అందులో ఏంటంటే మెయిన్గా ప్రైమరీ హైపర్టెన్షన్ అంటాం. అంటే ఇది ఏ కారణం లేకుండా మనకు కొన్ని జన్యు రకమైన కారణాలు లేకపోతే వయసు రీత్యానో ఓవర్ టైం వస్తుంది అన్నట్టు. అంటే వేరే ఏ ఆర్గాన్ అనేది వేరే ఏ అవయవాలు డ్యామేజ్ కాకుండా వచ్చే రక్తపోటు అన్నట్టు. రెండో రకం ఏంటంటే సెకండరీ హైపర్టెన్షన్ అంటాం. దీనికి పలు కారణాలు ఉంటాయి. సెకండరీ హైపర్టెన్షన్ అంటే మనం శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల వాళ్ళు కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ బీపీ రావడం అనేది. అందులో ప్రధానమైనది ఏంటంటే కిడ్నీల డ్యామేజ్ వల్ల. మనం చాలా మందికి చూస్తుంటాము కిడ్నీ సమస్య మొదలు కాకుండా ముందు, కొన్ని సంవత్సరాల ముందు, కొన్ని నెలల ముందు అలా ఫస్ట్ బీపీ డిటెక్ట్ అవ్వడము, మళ్ళీ మనం టెస్టులు చేసుకుంటుంటే కిడ్నీ సమస్య ఉండున్నట్టు బయటపడడం, ఇది కిడ్నీల వల్ల వచ్చే బీపీ. అందులో కూడా ఏంటంటే కిడ్నీలో ప్యారెంకైమా అంటే కిడ్నీ మెయిన్ భాగము, దానికి సప్లై చేసే రక్తనాళము, ఈ రెండిట్లలో ఏవైనా అబ్నార్మాలిటీ ఉన్నా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది.
3: అంటే కిడ్నీ ఫెయిల్ అంటే కిడ్నీ చెడిపోవడం మూలంగా బీపీ వచ్చే అవకాశం
4: ఖచ్చితంగా ఉంటుంది. మనం అందుకే కిడ్నీల జబ్బు ఉన్న చాలా మందిలో ఆల్మోస్ట్ 100-90% మందిలో బీపీ చూస్తాం అన్నట్టు. అలాగే అది కాకుండా ఇంకోటి ఏంటంటే హార్మోనల్ బీపీస్ అని అంటాం. అంటే శరీరంలో కొన్ని రకమైన హార్మోన్లు సెక్రెట్ చేసే కొన్ని రకమైన గడ్డలున్నా కూడా కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది. సో అదన్నట్టు. ఇది కాకుండా ఇంకా వయసు రీత్యా వచ్చే బీపీని జనరల్గా ప్రైమరీ హైపర్ టెన్షన్ అంట. మనం జనరల్ హైపర్ టెన్షన్ అనేదాన్ని దాన్ని అన్నట్టు. ఇది ఏ వయసు నుంచి స్టార్ట్ కావచ్చు అన్నట్టు, అంటే ఏ వయసు నుంచైనా స్టార్ట్ కావచ్చు. ఆల్మోస్ట్ 30లో 30లో 40లో కూడా స్టార్ట్ కావచ్చు. సో బీపీ ఏంటంటే ఇది చాలా సైలెంట్ జబ్బు. మనం రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోకపోతే మనకు బీపీ ఉన్నట్టుగా చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే మరి చాలా రావడమే బాగా 200-180 బీపీ వస్తే వాళ్ళకి ఏదైనా లక్షణాలు ఉండి వాళ్ళకి బీపీ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కాన్స్టెంట్గా 140, 150, 160 ఈ లోపల బీపీ మెయింటైన్ చేసే వాళ్ళను జనరల్గా వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేస్తే తప్ప ఈ లక్షణాలతో బీపీ వస్తుంది, ఈ లక్షణాలు ఉంటేనే బీపీ ఉంటుంది అన్నట్టు ఏముండదు. అంటే బీపీ ఏ లక్షణం లేని జబ్బు. కొంతమందిలో మాత్రమే కొంచెం తల తిప్పినట్టు కనిపించడము, హెడ్ ఏక్ లాగా ఉండడము, ఇట్లా కొంతమందిలోనే ఉండే అవకాశం ఉంటుంది. చాలా మందిలో సింప్టమ్స్ ఏమీ లేకుండానే ఉంటుంది. సో బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్. దాన్ని మనం ఎంత ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి, ఎంత ప్రాపర్గా ట్రీట్ చేసి, ఎంత ప్రొలాంగ్డ్గా మనం బీపీ అనేది నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటే బీపీ తాలూకా జరిగే డ్యామేజ్ను మనం అంతవరకు
3: అరికట్టవచ్చు. ఆహార నియమాలు ప్రభావితం చేస్తాయా బీపీని?
4: ఖచ్చితంగా. మన బీపీలో ఏంటంటే ఆహార నియమాలు ప్లస్ మన లైఫ్ స్టైల్ కూడా ఖచ్చితంగా బీపీకి కారణాలై ఉండే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు ఏంటంటే మనము మన ఇండియన్ డైట్స్లో జనరల్గా ఉప్పు, సాల్ట్ అనేది బాగా ఎక్కువగా వాడుతుంటాం. సాల్ట్ ఒక మోతాదుకు మించి వాడడం అనేది కొంచెం బీపీకి ఇది దీని వల్లనే బీపీ వస్తుందని కాదు, కానీ బీపీ పెరగడానికి ఇది ఒక
3: కారణమవుతుంది.
4: అలాగే కొంచెము మనం అన్హెల్దీ డైట్, రెడ్ మీట్ అనేది ఎక్కువ తీసుకోవడము, దీనివల్ల కూడా కొంచెం బీపీ అనేది దీనివల్ల ఒక 5-10 అలా పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనివల్లనే బీపీ వస్తుందని కనుక ఇది కూడా ఒక అడిటివ్ ఫ్యాక్టర్ అన్నట్టు, ఇది కూడా ఒక కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అట్లనే మన లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్, స్ట్రెస్ఫుల్ జాబ్, మోర్ రిస్కీ జాబ్, లాంగ్ నైట్ షిఫ్ట్స్, ఇట్లాంటి కారణాల వల్ల కూడా కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు.
3: ఈ బీపీలో రకాలు ఏమైనా ఉంటాయా?
4: అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బీపీలో 2 రకాలు ఉంటాయి అన్నట్టు. అది ప్రైమరీ అనేది, సెకండరీ హైపర్ టెన్షన్ అని ఉంటుంది. సో బీపీలో స్టేజెస్ ఉంటాయి మళ్ళా. ఏంటంటే 140-160 మనం స్టేజ్ 1 అని, ఇబో 160 ఉంటే స్టేజ్ 2 అని ఇట్లా డివైడ్ చేస్తాం జనరల్గా. ఆ స్టేజెస్తో పెద్దగా సంబంధం లేదు. దానికి ఏంటంటే ఏ రకమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఎన్ని రకాల గోళీలతోటి మొదలు పెట్టాలి బీపీ ట్రీట్మెంట్ అనే దానికి ఈ స్టేజెస్ అనేది ఇంపార్టెంట్. జనరల్గా మనకు 140-160 లోపల ఉంటే సింగిల్ టాబ్లెట్ తోటి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయడం 160 ఎబోనే వచ్చింది ఫస్ట్ టైం డిటెక్ట్ అయినప్పుడు, ఆర్ కాన్స్టెంట్గా 170-180 ఉంటుంది అంటే 2 రకాల గోళీలు, అంటే 2 వివిధ రకాలుగా బీపీ తగ్గించే గోళీల కాంబినేషన్తో స్టార్ట్ చేస్తాము. 2 స్టార్ట్ చేసినా కూడా కొంతమందికి 2 గోళీల పైన కూడా 160-180 ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు అప్పుడప్పుడు 3 గోళీలు పెట్టాల్సిన అవకాశం ఉండొచ్చు. అట్లా పెట్టుకొని ఈ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వేరే కారణాలతో ఏమన్నా బీపీ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ బీపీ అనేది ఏంటంటే మనం ఎప్పుడు హాస్పిటల్కి వచ్చి బీపీ చెక్ చేసుకున్నా కొంచెం ఎక్కువనే వస్తుంది. ఎందుకనంటే అది దాన్ని దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చి కొంచెం ఎక్కువ బీపీ రికార్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల. సో అందుకే మనం ఎప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఇంటికాడ రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. మనకి ఇంటికాడ మనం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు చెక్ చేసే బీపీ అవర్ ఒరిజినల్ బీపీ, అది మన నిజమైన బీపీ అన్నట్టు. సో ఆ బీపీ కూడా ఎక్కువ వస్తుందంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి, దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా మందులు పెట్టుకోవడం మంచిది అన్నట్టు.
3: ఒకవేళ బీపీని కనుక మనం అరికట్టకపోతే, నియంత్రించుకోకపోతే శరీరంలో జరిగే మార్పులు ఏముంటాయి?
4: బీపీ అనేది ఏంటంటే ఇది చాలా జబ్బులకి ఒక రిస్క్ ఫ్యాక్టర్. అందులో ప్రధానమైనది ఏంటంటే గుండె స్ట్రోక్, హార్ట్అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్, దాన్ని సివిఏ అని అంటాం అన్నట్టు. బ్రెయిన్ స్ట్రోక్ కి పారాలసిస్ కానీ, కొన్ని రకాల బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి వచ్చే స్ట్రోక్స్కి, ప్లస్ కిడ్నీల జబ్బులకి, ప్లస్ ఏంటంటే మనకు రెటినోపతి అని అంటాం, హైపర్టెన్సివ్ రెటినోపతి, అంటే కళ్ళల్లో లోపల రెటినాలో ఉండే చిన్న చిన్న రక్తనాళాల్లో ఈ బీపీ ఎక్కువడం వల్ల వచ్చే మార్పులు, ఇవన్నీ బీపీ వల్ల జరిగే అనర్థాలు పరిణామాలు. సో వీటిని ఏంటంటే మనము బీపీని ప్రాపర్గా మనము 140 కింద మెయింటైన్ చేస్తే, సిస్టోలిక్ని, డయాస్టోలిక్ అనే బీపీ ఉంటుంది, 90 కింద మెయింటైన్ చేస్తే ఈ జరిగే డ్యామేజ్లను మనం అరికట్టచ్చు.
3: డాక్టర్ గారు, ఈ బీపీ వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా?
4: ఉంటుందండి, ఖచ్చితంగా ఒక 5-10% మందికి వాళ్ళకున్న జెనెటిక్ బిల్డప్ వల్ల, అంటే దాన్ని జెనెటిక్ అంటే మన జెనెటిక్ వాళ్ళ డిఎన్ఏ వల్ల కొంతమంది వంశ పారంపర్యంగా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
3: అంటే తల్లికి కానీ తండ్రికి కానీ ఉండే
4: అవకాశం ఉంటుంది. ఉంటుంది, ఖచ్చితంగా
3: వీళ్ళకి వచ్చే అవకాశం.
4: కానీ అది ఒక 5-10% మందికి, అంటే 100 మందికి బీపీ ఉంటే 5-10% మందికి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది.
3: అంటే ఒక మనిషి జీవిత కాలంలో బీపీ రాకుండా బ్రతకడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
4: అదే మన చేతులు ఉన్న జాగ్రత్తలు అయితే ఇవే అండి. మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానితో పాటు ఏంటంటే ఈ స్ట్రెస్సెస్ అవాయిడ్ చేసుకోవడము, ఫుడ్ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కొంతవరకు మనం అరికట్టే అవకాశం ఉంటుంది అన్నట్టు. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి, ఈ హై సాల్టెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, రెగ్యులర్గా వ్యాయామం చేసుకోవడము, ఫ్రూట్ కంటెంట్ అంటే మనము తినే ఆహారంలో తాజా పండ్లు ఉండేటట్టుగా చేసుకోవడము, ఇవన్నీ అనేది ఈక్వల్ ఇంపార్టెంట్ అన్నట్టు. బీపీ
3: సమతుల ఆహారం,
4: సమతుల ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. బ్యాలెన్స్డ్ డైట్ అంటాం మనం,
3: బ్యాలెన్స్డ్
4: డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు బీపీ అనేది రాకుండా అది వచ్చినా కంట్రోల్ ఉంచుకునేటట్టుగా చేయడం. ఈ బీపీ అనేది ఏంటంటే ఒకటే కారణంతో దీంతో బీపీ వస్తుందని చెప్పలేము, ఇది మల్టీ డైమెన్షనల్ అన్నట్టు. వివిధ కారణాలు దాని నిష్పత్తుల్లో పనిచేయడం వల్ల బీపీ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ వివిధ కారణాలను మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని తగ్గించుకుంటే మనం బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, ఆ రాకుండా చేసుకోవచ్చు.
3: డాక్టర్ గారు, మరో విషయం ఏంటంటే ఒక కొద్ది మందికి కోపిస్టిగా ఉంటారు, ఏది మాట్లాడినా కొంచెం కోపంగానే మాట్లాడతారు, అంటే అది బీపీకి సంకేతమా లేదా సహజ సిద్ధమైనటువంటి అలవాటు ఆ వ్యక్తికి? అది
4: అట్లా ఏం లేదండి, అంటే కోపంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు బీపీ ఎక్కువ ఉండాలని ఏం లేదు. కానీ ఆ ఏదైతే ఎమోషనల్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ ఈ అరవడము కోపంగా ఉన్నప్పుడు కొంచెం జనరల్గానే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది.
3: అంటే ఆ క్షణంలో మాత్రం పెరిగే అవకాశం
4: పెరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు స్ట్రెస్గా తీసుకోవడం వల్లనో, ఆ స్ట్రెస్ను బస్ట్అవుట్ కావడానికి వాళ్ళు అరవడం అనేది అలా చేస్తుండొచ్చు. ఆ టైంలో కొంచెం బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అట్లా ఉన్న వాళ్ళందరిలో బీపీ ఉంటుందని కాదు, లేకపోతే అట్లా అరవడం వల్ల బీపీ ఎక్కువ అవుతుంది, అరవకపోవడం వల్ల బీపీ బీపీ తక్కువ అవుతుంది అనేది కాదు, ఆ టైంలో బీపీ కొంచెం చేంజెస్ ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అది కాకపోతే బీపీకి లక్షణం కాదు, అది లక్షణం కాదు, వాళ్ళు నార్మల్ కూడా ఉండొచ్చు బీపీ.
3: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా బీపీలో రెండు రకాలు అనుకుంటున్నాం, ఇందులో ఏది ప్రమాదకరమైంది, అంటే అతి ప్రమాదకరమైనటువంటి బీపీ ఏది, ఇది ఇందులో లో బీపీయా హై బీపీయా?
4: జనరల్గా మనము మాట్లాడుకునేది బీపీ అనేది ఏంటంటే హైపర్ టెన్షన్ అనేది అంటే ఏంటంటే హై బీపీ, అంటే మనకు అర్థమయ్యే టర్మ్స్లో చెప్పాలంటే హై బీపీ.
3: హై బీపీ
4: హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండడం,
3: ఉండటం
4: 140/90 కంటే ఎక్కువ ఉండడాన్ని బీపీ అని అంటాం మనం జనరల్ టర్మ్స్లో మాట్లాడుకున్నాం, దాన్ని హై బీపీ అంటాం. యాక్చువల్ మెడికల్ టైంలో చెప్పాలంటే హైపర్ టెన్షన్. లో బీపీ అనేది యాక్చువల్గా ఏం జబ్బేం కాదండి, అది లో బీపీ అనేది అంటే సాధారణం కంటే బీపీ లో ఉంటుందంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి, అంతేగాని అది జబ్బులాగా కాదు. ఇప్పుడు అదే హైపర్ టెన్షన్ బీపీ అనేది అది రెగ్యులర్గా ఉంటుంది. ఇంకా ఒకసారి మొదలైందంటే జనరల్గా మనం వైళ్ళు హైపర్ టెన్సివ్, వీళ్ళకి బీపీ ఎక్కువ ఉంది అన్నట్టు అట్లా లేబుల్ చేస్తుంటాం. లో బీపీ అనేది ఆ రోజు కారణాలు, ఆ సిచ్యువేషన్ కారణాలు, లేకపోతే ఆ పరిస్థితుల కారణాల వల్లనే ఉండొచ్చు, కానీ అది ఒక జబ్బులాగా కాదు. లో బీపీ అనేది
3: తాత్కాలికమైంది,
4: తాత్కాలికమైంది. కొన్నిసార్లు ఏంటంటే మనకు కొన్ని ఆర్గాన్ డ్యామేజెస్ ఉన్నప్పుడు, కొన్ని రకాల కారణాలు ఉన్నప్పుడు, ఆర్

0: అవుతుంది. అట్లా యాక్టివేట్ అయినప్పుడు ఇట్లా స్వెట్టింగ్ అనడము, ఇవన్నీ హార్ట్ రేట్ పెరగడము, ఇవన్నీ ఒక దానికి బీపీని పెంచుకోవడానికి శరీరం చేసే ప్రయత్నాలు అన్నట్టు. అట్లా అంటే సైలెంట్గా కూర్చున్న తను ఏం వర్క్ చేయకుండా ఫ్యాన్ కర్నల్ అయి ఉండొచ్చు. సో అట్లా అనిపించినప్పుడు కంపల్సరీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించడం మంచిదండి. అంటే ఏ కారణంతో అట్లా అయింది, దానికి మనకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి, కారణాలు ఏమైనా తెలిసే అవకాశాలు ఉన్నాయి, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అదేమైనా ప్రమాదకరమైన కారణమై ఉండొచ్చు అని ఖచ్చితంగా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు.
1: బాగుంది డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు. మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు రక్తపోటు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎందువల్ల వస్తుంది, రాకుండా మనం ఏం చేయొచ్చు, వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: శ్రోతలు ఇంతవరకు ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ ఉదయం 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు మొదటి భాగం వింటారు. వ్యాఖ్యానం ఎర్రంరాజు గారు, ఎం శశిరేఖ గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ CH మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రంరాజు గారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:30

ఇంతటితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

విఘ్నాధిపతి వినాయకుడు, సర్వభూత గణాలకు అధినాయకుడు, దేవతారాధనలో ఆయనకే అగ్రపూజ. విఘ్నాలను తొలగించే వినాయకుడు, సకల కష్టాలను కడతీర్చే సంకష్టహర మహాగణపతి, కొలువుదీరిన పుణ్యధామం కామారెడ్డి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో అలరారుతోంది. భక్తుల పాలిట కలపవల్లిగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాల్ని ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో వినండి, తరించండి.

0: తెలంగాణ కాణిపాకంగా ప్రసిద్ధి చెందిన కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలో పట్టణ కోలాహలానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ సంకష్టహర గణపతి ఆలయం నెలకొని ఉంది. ప్రధాన రహదారిపై కనిపించే స్వాగత తోరణం, దానికి ముందు భాగంలో పెద్ద నంది విగ్రహం కూడా నిర్మితమై ఆలయ మార్గాన్ని సూచిస్తుంది. స్వాగత తోరణంపై పార్వతీ పరమేశ్వరులు గణపతి కొలువుదీరి ఉండగా ఆ తోరణం గుండా భక్తులు ఆలయానికి సభక్తికంగా చేరుకుంటారు.
1: ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే ఎడమవైపు యజ్ఞశాల, ధ్వజస్తంభం గోచరిస్తాయి. కుడివైపున ఒక వేదికపై సర్పాకారంలో సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుని విగ్రహాలు దృశ్యమానం అవుతాయి. దానికి ఎదురుగా దత్తాత్రేయ స్వామివారి మందిరం, దీని ప్రక్కనే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి మందిరం, దీనికి దగ్గరలోని నవగ్రహాది దేవతల మందిరాలు కూడా నెలకొని భక్తులకు ఆధ్యాత్మిక దివ్యానుగ్రహాన్ని ప్రసాదిస్తాయి. విశాలమైన మంటపాలు, రాతి స్తంభాలపై ఉన్న శిల్పకళ వచ్చిన భక్తుల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రతి స్తంభం ఒక పురాణ గాథను వివరిస్తున్నట్లుగా అనిపిస్తుంది.
0: భక్తులు నడిచేదారిలో అమర్చిన పాలరాతి శిల్పాలు పచ్చని ఉద్యానవనం మనసును ప్రశాంతపరుస్తాయి. ఇక్కడి పరిశుభ్రత, క్రమశిక్షణ భక్తులను పదే పదే ఆలయానికి వచ్చేలా చేస్తాయి. ఆలయ ప్రాంగణం అత్యంత విశాలంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దబడింది.
1: భక్తులు లోపలికి ప్రవేశించగానే వారి మనసులోని అలజడి తగ్గి ఒక తెలియని ప్రశాంతత ఆవహిస్తుంది. గర్భాలయ ముఖ మంటపానికి ఎదురుగా ఉండే ధ్వజస్తంభం వద్ద భక్తులు మోకరిల్లి తమ అహంకారాన్ని త్యజించి గణపతిని శరణు వేడుకుంటారు.

0: అక్కడి నుంచి భక్తులు వరుస క్రమంలో క్రమశిక్షణతో కదులుతూ గణపతి నామాన్ని స్మరిస్తూ గర్భాలయం వైపు అడుగులు వేస్తారు. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి గణపతిపై ఉన్న అచంచలమైన విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది.
1: గర్భాలయానికి ఎదురుగా గణనాథుని వాహనమైన మూషిక విగ్రహం స్వామికి ఎదురుగా గోచరిస్తుంది.
0: హిందూ తత్వశాస్త్రంలో ఎలుక అనేది కోరిక మరియు అత్యాశలకు ప్రతీక. ఎలుక తన కంటికి కనిపించిన ప్రతి దానిని కొరికి నాశనం చేస్తుంది. మానవుని కోరికలు కూడా అపరిమితంగా ఉంటాయి. ఆ కోరికలను వినాయకుడు తన వాహనం ద్వారా అదుపులో ఉంచుతాడని చెబుతారు.

భారతీయ సంస్కృతిలో ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం, ప్రతి ఆలయం ఒక అద్భుత నిలయం. సాధారణంగా మనం చూసే ప్రతి పుణ్యక్షేత్రం వెనుక కాలగర్భంలో కలిసిపోని ఒక మహోజ్వల పురాణ గాథ దాగి ఉంటుంది. ఆ కోవలో వెలిసిన క్షేత్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయం.

0: ఈ క్షేత్రం ఇక్కడే వెలియడానికి గల కారణమేమిటి? యుగాల నాటి ఈ స్థల పురాణం చెబుతున్న సత్యాలు ఏమిటి? ఇంకా ఈ ఆలయ నిర్మాణ విశిష్టత ఏమిటి? మున్నగు విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
1: శ్రీ గంగవరం ఆంజనేయ శర్మవారి ఆధ్వర్యంలో దేవతా పంచవృక్షాల ఛాయలో భూమిలో దొరికిన మూల గణపతిని 2007 జనవరి 1వ తేదీన ప్రతిష్టాపన చేయడం జరిగింది. పురాణ కాలం నుండి ఈ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉందని పండితులు చెబుతారు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారని, మహర్షుల తపస్సుకు మెచ్చి ఇక్కడ కొలువు తీరారని భక్తుల నమ్మకం. పూర్వం ఈ ప్రాంతంలో గొప్ప తపస్సంపన్నులు యజ్ఞ యాగాదులు నిర్వహించారని, వారి సంకల్పం మేరకే ఈ క్షేత్రం భక్తుల కష్టాలను తీర్చే శ్రీ సంకటహర మహాగణపతి ఆలయంగా ప్రసిద్ధి చెందిందని స్థల పురాణ కథనం. దీనికి సంబంధించిన మరికొన్ని

0: ఆలయ అర్చక వర్యులు శ్రీ సంపత్ కుమార్ శర్మ గారి మాటల్లో.
1: శ్రీ సంకష్టహర గణేశ భగవానికి జై. సిద్ధి బుద్ధి ప్రదం దేవం విద్యాజ్ఞాన ప్రదాయకం కామారెడ్డి గణాధీశం వందే సంకష్టహారకం. సమస్త ధార్మిక ఆధ్యాత్మిక భక్తమాషందరూ కూడా సవినయముగా నమస్కరించి తెలియనేమనగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక మండలంగా ఉండి ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లాగా ఏర్పడినటువంటి మన కామారెడ్డి పట్టణంలో పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైనటువంటి భక్తులందరి చేత తెలంగాణ కాణిపాక వరసిద్ధి వినాయకుడిగా ప్రఖ్యాతిగాంచినటువంటి పరమ పవనటువంటి దివ్యమైన భవ్యమైన క్షేత్రము శ్రీ సంకష్టర మహాగణపతి క్షేత్రము. ఈ క్షేత్రము 2007లో పంచవృక్షాల ఛాయ కింద బాలగణపతి రూపంలో స్వామివారు స్వయంభుగా దొరికారు. ఆ 2007 నుంచి ఇప్పటివరకు సుమారుగా 20 సంవత్సరాలుగా స్వామివారి యొక్క శక్తి ఎంతో ప్రశస్తమైనది. స్వామివారి అనుగ్రహాశీస్సులతోటి అస్మత్ గురువరేణులు వేదమూర్తులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గారు వారి యొక్క శిష్యులైనటువంటి వేద విద్యార్థులతోటి ఈ యొక్క స్వామివారి స్థాపన చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు భక్తులు మహిళామణులు అందరి సంపూర్ణ సహకారంతో నూతన కమిటీలను ఏర్పాటు చేసి వారి ద్వారా ఆలయాలను మరింతగా అభివృద్ధిగా చేయడంలో భాగంగా మరి ఈ యొక్క స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది.
0: ఆలయ ముఖద్వారం గుండా లోపలికి ప్రవేశించి గర్భాలయం ముందు నిలబడి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తున్నప్పుడు మనసులోని అలజడి ఆవిరైపోతుంది. అనిర్వచనీయమైన శాంతి ఆవహిస్తుంది. గర్భాలయంలో గణపతి మూర్తి 4 చేతులతో దివ్యమైన ఆయుధాలను ధరించి అత్యంత తేజోవంతంగా దర్శనమిస్తాడు. భక్తులు తమ మనసులోని బాధలను జీవితంలోని చిక్కుముడులను ఆ విఘ్నరాజు పాదాల చెంత ఉంచి ఆయన కరుణా కటాక్షాల కోసం వేచి చూస్తారు. నిత్యం అభిషేకార్చనలతో కోటి సూర్య ప్రభలతో వెలిగిపోయే ఆ దయా సముద్రుడి రూపం భక్తుల హృదయాల్లో ధైర్యాన్ని నింపుతుంది. ఒక చేత అభయముద్రను చూపిస్తూ నేనున్నాను అని భరోసా ఇచ్చే ఆ గణనాథుని అలంకారం అత్యంత మనోహరం. చతుర్భుజ ధారి అయి సర్వ విఘ్నాలకు అధిపతిగా కొలువైన ఈ స్వామిని కొలిస్తే చీకటిమయమైన జీవితాల్లో సుఖశాంతుల కాంతి ఉదయిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

గణపతి వదనాన్ని చూసిన తరుణంలోనే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తులు నమ్ముతారు. గణపతి దర్శనం భక్తులకు ఒక దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా హారతి ఇచ్చే సమయంలో కర్పూర వెలుగుల్లో స్వామివారి ముఖబింబము అద్భుతంగా వెలిగిపోతుంది.

ప్రధాన గర్భాలయానికి ప్రక్కనే బాలగణపతి స్వామివారి సన్నిధి నెలకొని ఉంది. ప్రధాన గర్భాలయంలో అర్చక స్వాముల వారు విశేష పూజలు నిర్వహిస్తుండగా, ఇక భక్తులందరూ తాము స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి బాలగణపతి స్వామివారు కొలువైన ఏకైక క్షేత్రమిది. భక్తులు ఇక్కడ స్వామివారిని ప్రత్యేకంగా గరికతో పూజించి ప్రదక్షిణలు గావిస్తారు.

గణేశుడు భక్త సులభుడు. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు. గరికను భక్తితో ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసులోని కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. గణేశునికి గరిక అంటే అంత ప్రీతి. గరిక అనగానే భూమి నుండి నిటారుగా పైకి ఎదిగిన గడ్డి పరికలను తీసుకువచ్చి గణపతి పూజ కానిచ్చేస్తారు. ఆ గరిక నేలబారున పాకుతూ కనుపు నుంచి వేళ్ళు ఉద్భవించి మళ్ళీ ముందుకు పాకి అక్కడ మళ్ళీ కనుపు నుంచి వేళ్ళూనుకుంటూ పాకే గరికని వంశాభివృద్ధికి ప్రతీకగా భావిస్తారు. కావున ఆ గరికతోనే గణపతి పూజ చేయాలని పండితులు చెబుతారు. గణపతికి నిలయమైన ఈ ఆలయంలో కూడా స్వామివారికి రోజూ అష్టోత్తర పూజలను గరికతో నిర్వహిస్తారు.

0: సంప్రదాయ నమః.
1: పార్వతీపుత్రునికి జరిగే మరో విశేష సేవ అభిషేకం. పాలు, పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యి, పలరసాలు, పసుపు, కుంకుమ, మధుర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి జరిగే అభిషేకాలు కనువిందుగా ఉంటాయి.

ఇక ఈ ఆలయ ప్రాంగణంలో కొలువైన ఉప ఆలయాలు భక్తులకు సర్వశుభాలను ప్రసాదించే దివ్య నిలయాలు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రథమ పూజ్యుడైన బాలగణపతి స్వామి విఘ్నాలను తొలగిస్తుండగా బాలసుబ్రహ్మణ్య స్వామి తన శక్తితో భక్తులను అనుగ్రహిస్తారు. జ్ఞానానికి ప్రతీక అయిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తన వాహనమైన నెమలిపై కొలువై శత్రు భయాలను తొలగించే రక్షకుడిగా దర్శనమిస్తారు.

0: భక్తిభావం పరవళ్లు తొక్కే ఆలయం శ్రీ సంకష్టహర గణపతి ఆలయం. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే ఈ దివ్యాలయంలో భవానీ సమేత తారాగ్రహ మండలేశ్వర స్వామి వారి ఆలయం కూడా నెలకొని ఉంది. సకల చరాచర జగత్తును శాసించే గ్రహమండలాలకే అధిపతిగా ఇక్కడ పరమశివుడు గ్రహమండలేశ్వర స్వామిగా కొలువై భక్తుల కష్టాలను కడతీరుస్తున్నారు. ఈ ఆలయంలో తారాగ్రహ మండలేశుని దర్శనం అత్యంత అరుదైనది, విశిష్టమైనది. ఇక్కడ ఒకే పానవట్టంపై ఆదిశేషుడు, సూర్యుడు మొదలైన నవగ్రహ దేవతలు, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు మరియు అష్టదిక్పాలకులు కొలువై ఉండటం ఒక ఆధ్యాత్మిక అద్భుతం.
1: పానవట్టంపై వెలిసిన స్ఫటిక లింగేశ్వరుని దర్శించుకోవడం వల్ల జాతకంలోని గ్రహదోషాలన్నీ తొలగిపోయి జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. విశ్వంలోని గ్రహ గతులన్నీ ఈ తారాగ్రహ మండలేశ్వరుడి ఆధీనంలో ఉంటాయని, అందుకే ఇక్కడ స్వామివారిని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని క్షేత్ర పురాణం చెబుతోంది.

పరాగ్రహ మండలేశ్వర స్వామి చింతనే భవానీమాత మందిరం అత్యంత మనోహరంగా నెలకొంది. గర్భాలయంలో అమ్మవారు స్థానక భంగిమతో హరిద్రావరణంలో శోభాయమానంగా ప్రకాశిస్తూ భక్తులను కనువిందు చేస్తుంది. విశాలమైన నేత్రాలతో చతుర్భుజధారిణిగా వెలిగిపోతున్న అమ్మవారు ఒక చేత్తో అభయాన్ని, మరో చేత్తో వరద హస్తాన్ని చూపిస్తూ సకలాభరణ భూషితమై దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో అమ్మవారికి నిర్వహించే ఉత్సవాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. ముఖ్యంగా శ్రావణమాసంలో మాతకు ప్రత్యేక పూజలు, అర్చనలు జరుగుతాయి.

0: ఇక ఈ ఆలయంలోని నవగ్రహ మండపం నిత్యం భక్తుల జపతపాలతో మారుమ్రోగుతూ ఉంటుంది. తమ జాతక చక్రంలోని దోషాలను తొలగించుకోవడానికి, గ్రహగతులను అనుకూలం చేసుకోవడానికి భక్తులు ఇక్కడ భక్తి శ్రద్ధలతో తైలాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. ఈ మండపంలో చేసే ప్రదక్షిణలు భక్తులకు కర్మఫలాల నుండి విముక్తిని కలిగిస్తాయని భక్తుల విశ్వాసం.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వంతో, వారి రూప గుణ మహిమ విశేష వైభవంతో ప్రకటితమైన అపురూప అవతారం దత్తాత్రేయుడు. తలచిన వెంటనే కార్య సాఫల్యాన్ని చేకూర్చగల దివ్య స్వరూపుడు దత్తాత్రేయుడు. కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర గణపతి ఆలయ ప్రాంగణంలో దత్తాత్రేయ స్వామివారి ఉపాలయం నవగ్రహ మంటపం ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రం చేస్తాయి.

0: ఇక సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించే సంతాన నాగేంద్రస్వామి, ఆరోగ్యాన్ని తేజాన్ని ఇచ్చే సూర్యనారాయణ స్వామిల దర్శనం ఈ ఆలయంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా భావిస్తూ ఉంటారు.
1: వేరికి తోడుగా నిరంతరం రామనామ స్మరణతో మునిగితేలే భక్తాంజనేయ స్వామివారి కొలువు భక్తులలో భక్తిభావాన్ని ధైర్యాన్ని నింపుతుంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడుగా శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామివారు కొలువై ఉండి భక్తులను అన్నివేళలా కాపాడుతూ ఉంటారు.

0: ఆలయ ప్రాంగణంలో యాగశాల ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్ర బిందువుగా విరాజిల్లుతోంది. శాస్త్రోక్తంగా నిర్మించిన హోమగుండాల నుండి వెలువడే మంత్రోచ్చరణలు, హవిస్సుల పరిమళం భక్తుల అంతరంగంలోని మాలిన్యాలను తొలగించి పవిత్రతను నింపుతాయి.
1: శ్రీ

0: ఇది ఈనాటి మన ఆలయాలు కార్యక్రమం.
1: తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయానికి సంబంధించిన మరికొన్ని విశేషాలతో రెండవ భాగం ప్రసారమవుతుంది. అందాక సెలవా, మరి నమస్తే.

శ్రోతలు, ఇంతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు మొదటి భాగం విన్నారు. వ్యాఖ్యానం ఎర్రంరాజు గారు, ఎం శశిరేఖ గారు. నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రంరాజు గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇదేమి సమయం 9:02. శ్రోతలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. మీరు ఎక్కడ ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, మార్కెట్లో ఉన్నా, షాప్లో ఉన్నా, పొలం వద్ద ఉన్నా, ఎక్కడి నుండైనా మా కార్యక్రమాలు వినవచ్చును. వెంటనే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చును. ఈ కార్యక్రమానికి సందేశం పంపించాలంటే మా నెంబర్ 8462245066. హృదయ రాగాలు కార్యక్రమంలో ముందుగా వాట్సాప్ రిక్వెస్ట్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి మీ కూడా. మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు జై చిరంజీవ సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలనుకుంటే వాట్సాప్ సందేశం పంపించండి. మా నెంబర్ 8462245066. మీరు సందేశం పంపిస్తుండండి. ఈలోపు మనం కొన్ని ప్రకటనలు వినిద్దాం.
1: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: డాక్టర్ బలరామ్ జాదవ్,
3: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
3: డాక్టర్ బలరామ్ జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
2: దరమాండ్ షాప్,
3: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
2: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
3: ఏకైక కంపెనీ షోరూమ్,
2: దరమాండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
3: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 9912317190.
5: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్థాల్, టాపికల్, ఫాకల్ సర్జన్,
5: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.

వింటూ ఉంటాము. ఈరోజు ప్రసారం చేసిన కార్యక్రమాలు అన్నీ చాలా బాగున్నాయి. ఎఫ్ఎం శ్రోతలకు మంచి కార్యక్రమాలు అందజేస్తున్న మన స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు ఇతర సిబ్బంది మేడం గారులకు శతకోటి వందనాలు అంటూ, అలాగే ఈరోజు ప్రసారం చేసిన భక్తిరంజని కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి వారి భక్తి గీతాలు బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ, అలాగే సూక్తి సుధా కార్యక్రమంలో కె రవీందర్ గారు వినిపించిన మనుషులలో ఉండే మంచి చెడు విషయంపై చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు తెలియజేయగలరు అంటూ తప్పకుండా అండి. అలాగే ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న సంకష్టహర గణపతి ఆలయం గురించి చాలా చక్కగా తెలియజేశారు. మా జన్మ ధన్యమైంది అంటూ వారి అమూల్యమైన సందేశాన్ని పంపించారు. ఎఫ్ఎం శ్రోతలకి మంచి కార్యక్రమాలు వినిపించిన మన స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు ఎర్రంరాజు గారికి, మోహన్ దాస్ గారికి, శశిరేఖ మేడం గారికి నమస్కరిస్తున్నామంటూ వారి అమూల్యమైన సందేశాన్ని పంపించారు. మీరు మా కార్యక్రమాలన్నీ వింటూ మాకు మంచి సలహాలు సూచనలు అందిస్తున్నందుకు, మీ అమూల్యమైన సలహాలని అందించినందుకు ధన్యవాదాలండి. మీకోసం దేవుళ్ళు సినిమా నుండి ఈ పాట వచ్చేసింది, విందాం.

విన్న పాటని వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు గుమాస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్ లావణ్య హేమచంద్ర లతిక. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, ఈ నెల 14వ తేదీ సోమవారం ఉదయం 8:30 నిమిషాలకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తెలియజేసే సలహాలు సూచనలు వింటారు.

హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు వీరు. ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, అలాగే ఈరోజు వినిపించిన కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయంటూ రిక్వెస్ట్ పంపించారు. వనపర్తి నుంచి రామయ్య, కార్తీక్, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, జైత్రిక, శ్రీ గణపతి దేవుని గురించి చెప్పిన విశేషాలు కార్యక్రమం విన్న భక్తి పరవశములు గురించి ధన్యవాదాలు అంటూ రిక్వెస్ట్ పంపించారు. అలాగే నిజామాబాద్ స్టేషన్ డైరెక్టర్ గారికి శుభాభినందనలు. ఈరోజుకు ఎంతో సంతోషమైనటువంటి నిజామాబాద్ రిదిష్ వారికి, శ్రోతలందరికీ మంచి కార్యక్రమాలు వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. శ్రీరామ్, హనుమాన్లు, వసంత వారి కుటుంబ సభ్యులు వనపర్తి గ్రామం నుండి. వీరందరి కోసం కూలీ నెంబర్ 1 సినిమా నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సందేశం పంపించండి. మా నెంబర్ 8462245066. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
6: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
5: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
6: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
5: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
6: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
7: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
8: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి నిజామాబాద్.
9: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
10: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ ప్రే హృదయ రాగాలు కార్యక్రమం. ఈరోజు ఉదయం 10 గంటలకు పర్యావరణ హిత మట్టి గణపతులు మన బాధ్యత. ఈ కార్యక్రమంపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ బి తిరుపతి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయం చేస్తున్న వారు శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10 గంటలకు వినండి.

హృదయ రాగులు కార్యక్రమంలో తర్వాత సందేశం పంపించారు. ఈరోజు ముందుగా మన నిజామాబాద్ ఆకాశవాణి సిబ్బంది సిహెచ్ మోహన్ దాస్ గారికి, ఎర్రంరాజు గారికి మరియు మేడం గారికి మరియు సాంకేతిక కార్యక్రమాలు సమర్పించే వారానికి వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ధన్యవాదాలండి. ఉదయం 8 గంటలకు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ గణపతి గురించి చాలా వివరించి చెప్పారు. ఈ విషయాలు వింటుంటే మాకు చాలా చాలా సంతోషం అనిపించింది. అలాగే ఈ కార్యక్రమం విన్న తర్వాత 2వ భాగం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటామని సిరికొండ మండలం నేవనంది గ్రామం నుండి సందేశం పంపించారండి. అలాగే కార్యక్రమంలో తర్వాత మెసేజ్ పంపించారు వేముల నరసింహరావు. గరికతో పూజించిన ఘనమైన కోరికలు తీర్చి ఆ విఘ్నేశ్వరునికి స్వాగతం పలుకుతున్న తీరును ఈరోజు మన ఆలయాల్లో కామారెడ్డి పట్టణంలోని సంకట విమోచన విఘ్నేశ్వరుని ఆలయం గురించి విశిష్టతలు తెలియజేసిన ఆత్మీయ ఆకాశవాణి కేంద్రం వారికి వందనములు. వ్యాఖ్యాతలు శ్రీ ఎర్రంరాజు గారికి, శశిరేఖ గారికి మా నమస్సులు అంటూ వారు వారి అమూల్యమైన సందేశాన్ని పంపించారు. అలాగే మరొక సందేశం పంపించారు. గుడ్ మార్నింగ్ ఎఫ్ఎం నిజామాబాద్, మీకు మీ శ్రేయోభిలాషీలకు అందరికీ, అన్ని కార్యక్రమాలు వింటున్నాము అంటూ చాలా బాగున్నాయంటూ సందేశం పంపించారు. ఆదర్శ్ నగర్ నుండి ఆనంద్ కుమార్, అనురాధ, అభిజ్ఞు మరియు ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే మా కోసం పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. ఇద్దరు సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు వీరు. హేమంత్ కుమార్, రిషితేజ, అశ్విత్, సాక్షిత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఇద్దరు సినిమా నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వాట్సాప్ రిక్వెస్ట్ పంపించండి 8462245066 అనే నెంబర్కి.
1: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
5: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
7: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
8: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
9: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
0: హృదయ రాగాలు వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కాంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు, క్యాట్రాక్ట్, కంటి శుక్లాలు సమస్యల గురించి నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 14వ తేదీ సోమవారం ఉదయం 7:30 ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు అనంతపూర్ జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి లక్ష్మి, ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా మా కోసం హృదయ రాగాలు కార్యక్రమంలో ఏదైనా పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం గారు అంటూ రిక్వెస్ట్ పంపించారు. గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా ఈరోజు మన ఆలయాలు కార్యక్రమం చాలా బాగుంది. 8:30 వినాయక చవితి సందర్భంగా కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డులో వెలిసిన శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు చాలా బాగా వివరించారు. నంది విగ్రహం దర్శనం, అలాగే గజస్తంభం, ఇతర విగ్రహాల గణనాథునికి ఎదురుగా మూసికం ఎలుక ఉండటం, ఆలయ అర్చకుల మాటలు వింటుంటే మాకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మధ్య మధ్యలో మంచి విఘ్నేశ్వరుడి గీతాలు వింటుంటే మేము తరించుకుపోయాము. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆకాశవాణి సిబ్బందికి మరియు అందరికీ ధన్యవాదాలంటూ తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం నుండి అరుణ, రాజేందర్, నిహారిక ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు సాంకేతిక నిపుణుల అందరికీ పేరున ధన్యవాదాలంటూ వారి అమూల్యమైన సందేశాన్ని పంపించారు. ధన్యవాదాలండి, మా కార్యక్రమాలన్నీ వింటుంటూ మీ అమూల్యమైన సందేశాన్ని పంపించినందుకు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, ఈనాటి మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసిన శ్రీ సంకష్టహర గణపతి ఆలయం యొక్క విశిష్టతలు చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు అంటూ మా కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ వారు రిక్వెస్ట్ పంపించారు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా

అలాగే నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు కూచన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఆత్మీయులు సినిమా నుండి పాటిస్తుంది, వినిద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల, రణవీర్, నిత్య సంతోషిని, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే మా కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు చోటుపల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, ఇంకా వారి స్నేహితులు వీరందరి కోసం డీజే టిల్లు నుండి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: హృదయరాగాలు వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 14వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే హృదయ రాగాలు కార్యక్రమంలో మాకోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్, మనోజ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా ఇంకా వారి కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ పంపించారు. ఈరోజు ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమం చాలా బాగుంది. 2వ భాగం కోసం ఎదురు చూస్తుంటాము. ఆలయ విశేషాల గురించి చక్కగా వివరించారు అంటూ రిక్వెస్ట్ పంపించారు. వారి అమూల్యమైన సందేశాన్ని పంపించారు. అలాగే నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ వీరు కూడా వారి అమూల్యమైన సందేశాన్ని పంపించారు. కార్యక్రమాలన్నీ వింటున్నాము, చాలా బాగున్నాయంటూ థ్యాంక్ యూ అండి. కార్యక్రమంలో నిర్మల్ డిస్ట్రిక్ట్ బాసర్ నుండి కూడా రిక్వెస్ట్ పంపించారు. సాయి, ప్రణవ్, శ్రీనిత్య ఇంకా సౌమ్య వీరు కూడా మాకోసం ఏదైనా పాటని వినిపించండి హృదయ రాగాలు కార్యక్రమంలో అంటూ రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా అండి. అలాగే నిజామాబాద్ ఆటో నగర్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగర్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత్ వీరు కూడా రిక్వెస్ట్ పంపించారు. హృదయ రాగాలు కార్యక్రమంలో మాకోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ తప్పకుండా అండి. మీకోసం హృదయ రాగాలు కార్యక్రమంలో చక్కని పాటను వినిపిస్తాను. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజి కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కూడా మాకోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. అలాగే నిజామాబాద్ ఆర్మూర్ నుండి కూడా రిక్వెస్ట్ పంపించారు. ఏరుగట్ల మండలం తాళరాంపురం నుండి శంకర్ ఇంకా వారి స్నేహితులు రిక్వెస్ట్ పంపించారు. మాకోసం ఏదైనా పాటను వినిపించండి హృదయ రాగాలు కార్యక్రమంలో అంటూ నిజామాబాద్ పూలాంగ్ నుండి రిక్వెస్ట్ పంపించారు. వహీద్ రుమాని, మొహమ్మద్ జమీర్, ఫసీ, జునీద్, జుబీర్, ముక్రమ్, నుమాన్, ఫుర్ఖాన్, జాకీర్, ఫజీల్ ఆకాశవాణి ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. ఈరోజు ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమం చాలా బాగుంది అంటూ రిక్వెస్ట్ పంపించారు. మాకోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ. అలాగే నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి రిక్వెస్ట్ పంపించారు. రవి, ప్రసాద్, చక్రధర్, నరేష్, నవీన్ వీరు అన్నమయ్య సినిమా నుండి పాటను వినిపించండి అంటూ థ్యాంక్ యూ అండి. మీ అందరి కోసం అన్నమయ్య సినిమా నుండి ఈ పాట వస్తుంది, విందాం.

కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అధికారులకు సిబ్బందికి నమస్కారములు. ఈరోజు శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు విన్నాము, చాలా బాగున్నాయంటూ మెసేజ్ చేశారు అజీజ్ భాయ్ నెహ్రూ పార్క్ నుండి. అలాగే మా కోసం మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న నిజామాబాద్ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలంటూ రిక్వెస్ట్ పంపించారు. జగ్రన్పల్లి నుండి సజీద్, రయాన్, షెన్ను బేగం, ఖతర్, కయ్యాద్ అమీనా, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే ఆదిలాబాద్ పోత్ మండలం పొచ్చర గ్రామం నుండి కూడా రిక్వెస్ట్ పంపించారు లక్ష్మణ్, నవనీత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఈరోజు ప్రసారం చేసిన అన్ని కార్యక్రమాలు విని మీ అమూల్యమైన సందేశాన్ని పంపించినందుకు ప్రతి ఒక్క శ్రోతకి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే మా కార్యక్రమాలన్నీ వింటుంటూ మీ అమూల్యమైన సందేశాన్ని పంపించగలరు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10:40. ఇప్పుడు వినండి పర్యావరణ హిత మట్టి గణపతులు మన బాధ్యత. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ బి తిరుపతి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ కృష్ణ శరత్బాబు గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు.

0: వినాయక చవితి అంటేనే మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. వీధి వీధిన కొలువయ్యే గణనాథుడి పూజలతో ఊరు వాడ అంతా కూడా ఎంతో ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. అయితే భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా మనందరి బాధ్యత. ప్రమాదకరమైన రసాయన రంగులతో పాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాల వల్ల మన నీటి వనరులు, జీవ వైద్యం ఎంతో తీవ్రంగా కలుషితమవుతున్నాయి. అందుకే పర్యావరణ హితమైన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదం నేడు మనకు ఎంతో అత్యవసరం. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత, మట్టి విగ్రహాల ఆవశ్యకతపై మాట్లాడేందుకు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు డాక్టర్ బి తిరుపతి గారు. నమస్కారం అండి డాక్టర్ తిరుపతి గారు.
1: నమస్కారం సార్,
0: మా కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ
0: సార్. ముందుగా చెప్పండి, అసలు ఈ ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసిన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఉండే కలుషితమైన పదార్థాలు, కెమికల్స్ ఏముంటాయి?
1: ముందుగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు అడిగిన దానికి ముందుగా మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటో తెలియాలి. పిఓపి అంటాం మనం మన వాడుకలో. పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే విషయం కూడా అందరికీ తెలుసు, కానీ దాని కెమికల్ ఫార్ములా వచ్చేసి కాల్షియం సల్ఫేట్ సెమీహైడ్రేట్ అంటాం, CaSO4. జనరల్గా మనం జిప్సం అని వింటూ ఉంటాం. జిప్సంలో కాల్షియం సల్ఫేట్ 2 మాలిక్యూల్ వాటర్ ఉంటుంది. కొంత శాతం నీటిని తీసేసినప్పుడు వేడి చేయడం ద్వారా ఇది మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది తయారవుతుంది. సో మనము ఎప్పుడైతే మళ్ళీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని మళ్ళీ మనం నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ వాటర్ తీసుకొని గట్టిపడుతుంది. దాని స్వభావం ఏంటంటే ఎప్పుడైతే వాటర్ దానికి మళ్ళీ తలుగుతుందో గట్టిగా అవుతుంది అన్నమాట. ఈ రోజుల్లో మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని ఎక్కువగా వాడడానికి గల చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దాని స్వభావం అంటే అది చాలా చౌక, ఈజీగా మనం విగ్రహాలని ఇట్లా మోల్డ్ చేయడానికి ఉంటుంది. సో అనుకూలంగా మార్చుకోవచ్చు, తేలికగా మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. అందుకే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని విరివిరిగా చాలా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అందరూ అనుకున్నట్టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఒక్కటే మన కలుషితానికి కారణం కాదు వాటర్ బాడీస్లో. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పాటు మనం విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత రకరకాల రంగులు, మనం సింథటిక్ రంగులు వాడుతూ ఉంటాం, వాటిని మనం ఆర్టిఫిషియల్ కలర్స్ అంటాం. ఇందులో అత్యంత ప్రమాదకరమైన ఏంటంటే భార లోహాలు ఉంటాయి, అంటే హెవీ మెటల్స్ అంటాం మనం, మెర్క్యూరీ కానీ, కాడ్మియం, ఆర్సెనిక్, ఇలాంటి హెవీ మెటల్స్ ఉంటాయి. సో ఈ హెవీ మెటల్స్ మనం వాటర్ బాడీలో వేసిన తర్వాత, విగ్రహాలని మనం నిమజ్జనం చేసిన తర్వాత హెవీ మెటల్స్ అనేది వాటర్లోకి వెళ్ళిపోతాయి. మనం ఇది విహార గొలుసు అనేది ఒకటి ఏముంటాం మనం, ఫుడ్ చైన్ అంటాము. అవి చిన్న చేపల నుంచి పెద్ద చేపలు అలా లాస్ట్కు, అంటే మనకి ఈ భార లోహాలన్నీ ఎప్పుడైతే ఆ చేపల్లోకి వెళ్ళిపోతాయో అవి విసర్జించుకోలేవు, అలాగే అక్యుములేట్ అయిపోతుంటాయి. సో మళ్ళీ చేపలు తినేది మళ్ళీ మనం మనుషులమే తింటాం కాబట్టి మనలో కూడా అక్యుములేట్ అయిపోతాయి అన్నమాట. సో దీన్నే మనం సైంటిఫిక్ భాషలో మనం బయో అక్యుములేషన్ అంటాం, బయో మ్యాగ్నిఫికేషన్ అని కూడా అంటాం. సో ఎప్పుడైతే మనుషుల బాడీలో ఈ హెవీ మెటల్స్ అయితే పేరుకుపోతాయో, అంటే ఏమవుతాయి అంటే రకరకాల డిసీజ్ వస్తాయి. మన మినిమిట్ అనే వ్యాధి పేరు ఒకటి వినే ఉంటాం, జపాన్లో మనకు వచ్చింది ఐ థింక్ 1959 ఆ ప్రాంతంలో అనుకుంటా. అది మినిమిట్ అనే ఒక సిటీలో స్టార్ట్ అయింది ఫస్ట్ దాన్ని. అది శాస్త్రవేత్తలు దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత, అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో దాన్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి ఆ సిటీ పేరు మీద మినిమిట్ అనేది మనకు వ్యాధి అంటారు. అంటే అది మిథైల్ మెర్క్యూరీ, అంటే ఇది కొన్ని రసాయన చర్యల వల్ల మెర్క్యూరీ అనేది వాటర్లో కలిసినప్పుడు, సో డిఫరెంట్ డిఫరెంట్ రసాయన చర్యల వల్ల అది మిథైల్ మెర్క్యూరీగా మారుతూ ఉంటుంది. అయితే అది డిఫరెంట్, అక్కడ ఒక కెమికల్ ఫ్యాక్టరీ అనేది డైరెక్ట్ మిథైల్ మెర్క్యూరీ అనేది డిస్పోజ్ చేసేవారు, దానివల్ల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇట్లా ఇప్పుడు మెర్క్యూరీ వల్ల మనకు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, కాడ్మియం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇట్లా ఆర్సెనిక్ వల్ల రకరకాలైనటువంటి మనకు బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, చిన్నపిల్లలు మెదడు ఎదుగుదల లేకపోవడం, ఇలాంటి రకరకాల వ్యాధులు మనం వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఏమవుతుంది, ఇంకా మనకి అది ఇంతకుముందు చెప్పాం కదా, వాటర్లో వేసినప్పుడు గట్టిగా కావడం వల్ల మనకు అక్కడ జీవచరాలకు కూడా, జలచరాలు అంటారు వాటికి కూడా, మనకు ప్రమాదం వాటిల్లే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట.
0: అయితే మరి ఈ విగ్రహాలను నీళ్ళలో కలిపినప్పుడు చేపలు చనిపోయినా అక్కడ జలచరాలు దెబ్బతిన్నా జీవ వైద్యం కూడా దెబ్బతింటుంది కదా. అలాగే ఈ చెరువులో అవి పేరుకుపోవడం వల్ల చుట్టుపక్కల ఉండే పొలాలకు కూడా ఈ కెమికల్స్ వ్యాపించే అవకాశం ఉంటుందా?
1: ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఒకసారి ప్రకృతిలోకి మనం వదిలిన తర్వాత ఏ రకంగా అయినా అది మనకు తిరిగి అనేది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రకృతికి మనం ఏదిస్తే తిరిగి మనకు అది, ప్రకృతి మనుషులు వేరువేరు కాదు, ప్రకృతి ఇదంతా మనం ప్రకృతిలో భాగమే కాబట్టి ప్రకృతిని మనం కాపాడవలసిన అవసరం ఉంటుంది. పొలాల్లోకి ఇప్పుడు అక్కడ నుంచి సపోజ్ మనం కాలువలు వేస్తాము, నదుల్లో వేస్తాము, అవి అగ్రికల్చర్ వాడికి వాడుకునే అవకాశం ఉందనుకుందాం మీరు అన్నట్టు, అవి కూడా అక్కడ నుంచి మన పంట పొలాలకు వెళ్ళినప్పుడు వాటి ద్వారా కూడా మనకి ప్రమాదం వాటిలో అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క వినాయకులు ఓన్లీ పిఓపి విగ్రహాలు వేయడం వల్లనే కలుషితమవుతుందని మనం చెప్పలేం, కానీ వాటితో పాటు ఇప్పుడు ఇక్కడ మనం సైంటిఫిక్గా మాట్లాడుకుంటే చాలా రకాలు ఉంటాయి. మనం ఇంతకుముందు మీరు అన్నారు కొన్ని బీఓడి లెవెల్స్ కూడా పెరుగుతాయి, బయో ఆక్సిజన్ డిమాండ్ అంటే మనది, వాడు ఎందుకు పెరగడానికి గల కారణం ఏంటంటే, మనం అంటే వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు మనం రకరకాల ఆహార పదార్థాలు కానీ, ఈ పండ్లు కానీ, పూలు కానీ, కొన్ని రకాలు, సో అవి మనకి వాటర్ బాడీలో వేసినప్పుడు దాని బియోడీ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. అంటే దానిలో సూక్ష్మజీవులకు కావలసినటువంటి, ఇప్పుడు సూక్ష్మజీవులు అందులో ఉంటాయి కదా, డెవలప్ అవుతాయి సూక్ష్మజీవులు, వాటిని విచ్ఛిన్నం చేయడానికి కావలసినటువంటి ఆక్సిజన్ పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే బీఓడీ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుందో సూక్ష్మజీవులకి, వాటర్ బాడీలో డిజాల్వింగ్ ఆక్సిజన్ తగ్గుతుంది. దానివల్ల వాటర్ బాడీలో ఉన్నటువంటి చేపలకు కానీ ఆక్సిజన్ సరిగా అందక అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
0: అలాగే మనం ఈ పిఓపి కాకుండా ఆర్టిఫిషియల్ కెమికల్స్ వాడకుండా న్యాచురల్ కలర్స్ను యూస్ చేస్తూ మట్టి గణపతుల్ని వాడితే ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది మనకి?
1: దీని గురించి ముందుగా చెప్పాలంటే మనకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకు 2020లో కొన్ని రివైజ్డ్ గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. అసలు నిజానికి ఆ గైడ్లైన్స్ అనేది చాలా మనకు క్లియర్గా ఉంటాయి. మనం ఒకసారి ఆ గైడ్లైన్ చూస్తూ ఉంటే అందులో ఎవరు మ్యానుఫ్యాక్చర్ నుంచి మొదలు పెడితే మనకు మున్సిపాలిటీస్ డ్యూటీ ఏంది, మ్యానుఫ్యాక్చరర్స్ ఏంది, సో రకరకాల వాళ్ళ బాధ్యతలు ఏంటి అనేది క్లియర్గా అందులో మెన్షన్ చేశారు. యాక్చువల్లీ మట్టి గణపతులైనా కూడా ఇప్పుడు మనకు మున్సిపాలిటీ వాళ్ళ జనరల్గా ఏంటంటే, మనం వాళ్ళు ఏం చెప్తారంటే ఆ రూల్స్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, బేబీ ప్లాంట్స్ అంటాం, టెంపరీగా మనం ఈ నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్లాంట్స్ని ఏర్పాటు చేయాలి, నేచురల్ బాడీలో వీలైనంత వరకు తగ్గించాలి. ఒకవేళ రివర్ దగ్గర కానీ ఏదైనా చెరువు దగ్గర కానీ వేయాల్సి, అందులో వాటర్ మిక్స్ కాకుండా దానికి కొంచెం దూరంలోనే మనం ఒక ఆర్టిఫిషియల్ పాండ్ని ఏర్పాటు చేసుకొని అందులో నుంచి వాటర్ ఇందులో తీసుకొని కింద కూడా ఒక లేయర్ వేయాలి. మనం హై డెన్సిటీ పాలిథిలిన్ లేయర్ అనేది వేయాలి, అంటే మనకు పర్కులేట్ కాకుండా. అందులో ఏమన్నా తీసుకున్న తర్వాత ఈ పర్టికులర్ మన బేబీ పాండ్లోనే మనం విగ్రహాలు అనేది నిమజ్జనం చేయాలని చెప్తా ఉన్నాయి గైడ్లైన్స్. మట్టి అయినా పిఓపి అనేది అసలు వాడడానికి లేదు అనేది క్లియర్గా చెప్తా ఉంది గైడ్లైన్స్. మనకున్న గైడ్లైన్స్ మొత్తం మట్టియే వాడాలి, కెమికల్ ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా నేచురల్, ప్రకృతిలో లభించేటువంటి, మనం నేచురల్ లభించేటువంటి కలర్స్ని వాడాలని చెప్తా ఉన్నాయి.
0: మరి మామూలుగా మనం ఇండ్లలో విగ్రహాలు పెట్టుకుంటాం, చిన్న చిన్న విగ్రహాలు ప్రతి ఇండ్లలో పెట్టుకుని గణనాథుని పూజిస్తుంటారు వినాయకుడిని. ఆ విగ్రహాలని మనం ఇంట్లోనే నిమజ్జనం అంటే మట్టి కుండల్లోను లేకపోతే మొక్కలకు సంబంధించిన కుండీల్లో కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు, సీడ్స్ గణపతి అంటుంటారు. అలా చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మనకి?
1: ఇది మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇంతకుముందు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడ్లైన్స్ అని చెప్పాను కదా, అందులో కూడా హౌస్ హోల్డ్ లెవెల్లో నిమజ్జనం ఎలా చేయాలనేది కూడా వాళ్ళకు కూడా గైడ్లైన్స్ ఇచ్చారు మనకి. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక రెండు పేరాలు ఉన్నాయి గైడ్లైన్స్. యాక్చువల్లీ నిమజ్జనం చేసే విధానం వాళ్ళు ఏం చెప్పారు, మనం ఫస్ట్ కంప్లీట్గా మనం వాడేది మట్టితోనే అని చెప్పారు. ఫస్ట్ పిఓపి అనేది లేదు, మట్టి విగ్రహాలు నేచురల్. సో అందులో ఎక్కడైనా కెమికల్స్ ఉంటున్నాయా, ఏం లేవు కదా, దాన్ని ఫస్ట్ మనం బకెట్లో నిమజ్జనం చేసుకోవాలని చెప్తున్నారు. బకెట్లో నిమజ్జనం చేసిన తర్వాత కొంచెం ఆలం అలా కలిపినప్పుడు ఏమవుతుందంటే, దాన్ని మనం స్టిర్ చేసిన తర్వాత అందులో పైన ఉన్నటువంటి వాటర్ అంతా పేరుకపోయి ఇది కోగులెంట్ అంటాం మనం ఆలం, సో అంతది సెడిమెంటేషన్ ఫామ్ అవడానికి తొందరగా మనకు దోహదపడుతుంది అన్నమాట. సో మనం పైన ఉన్నటువంటి పేరుకుపోయిన వాటర్ని డ్రైన్లో మనం డ్రైన్ చేయొచ్చు. సో కింద ఏదైతే ఉందో మట్టి, ఆ మట్టిని అనేది మనం పూల కొండీలో వాడుకోవచ్చు, మన నేచురల్గా ఎలాగైనా వాడుకోవచ్చు. అది
0: మరి అయితే ఇప్పుడు మీరు ప్రజల్లో ఈ పర్యావరణ హితమైనటువంటి విగ్రహాల తయారీ కోసం కానీ వినియోగించడం విషయంలో ప్రజలకు ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు, ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు?
1: అసలు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తరఫున ప్రతి జిల్లాకి 2000 మట్టి విగ్రహాలను మేము సరఫరా చేస్తున్నాం. సో వాటికి మట్టి విగ్రహాల అవగాహనకు సంబంధించి ఫస్ట్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నాం, పబ్లిక్ ప్లేసుల్లో, ప్రామినెంట్ ప్లేసుల్లో వాటిని అఫిక్స్ చేపిస్తున్నాం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. విగ్రహాలను కూడా మేము 2000 విగ్రహాలు, మట్టి విగ్రహాలను పంచుతున్నాము. దానికి అదనంగా ఇంకా మనం ఎస్పెషల్లీ పర్టికులర్గా మనకు రాబోయే భావితరాలు ఎవరైతే ఉన్నారో పిల్లలకి స్కూళ్ళలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో వాళ్ళకి మట్టి విగ్రహాలను ఎలా తయారు చేయాలని కూడా మనం నేర్పిస్తున్నాం. ఎందుకంటే మనం పూర్వకాలంలో చూస్తే ఉన్నాం, మనం ఒకప్పుడు అంటే మన తాతలు మన తండ్రుల కాలంలో వినాయక చవితి వచ్చిందంటే పొద్దున స్నానం చేసి చెరువుగాడికి వెళ్ళి మట్టిని తీసుకొని వచ్చి పవిత్రంగా ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకునేవాళ్ళు. సో అంటే మనకు పండగ, ప్రకృతి రెండు వేరువేరు కాదు, ప్రకృతితో మమైకమైతున్న జరుపుకునే పండగనే శ్రేష్టంగా ఉంటుంది.
0: మన పండుగలన్నీ కూడా ప్రకృతికి
1: సంబంధించినవే. పర్టికులర్ మన తెలంగాణ కల్చర్లో ప్రకృతిని పూజించడమే
0: ప్రకృతి దైవంగా భావిస్తాం.
1: సో
0: కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే అంగులు ఆర్భాటాల కోసం ఆ ప్రకృతిని కూడా కలుషితం చేస్తూ పండగలా జరుపుకుంటున్నాం మనం. అయితే మరి ఇన్ని గైడ్లైన్స్ ఉన్నా కూడా ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్ వాడడం అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది, వాటి మీద నియంత్రణ కోసం మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు?
1: యాక్చువల్లీ ఇందులో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడ్లైన్స్ ప్రకారం మున్సిపాలిటీస్ యొక్క బాధ్యత అనేది చాలా పెద్దగా ఉందన్నమాట. సో మున్సిపాలిటీస్ వాళ్ళకి ఓన్లీ మనకు సేఫ్టీ ఇమర్షన్ మెజర్స్తో పాటు మనకు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలి. సో బేబీ ప్లాంట్స్ ఇంతకుముందు చెప్పాను నేను. సో దానికి ఓన్లీ ఆ పర్టికులర్ ప్లేసులనే మాత్రమే నిమజ్జనం అయ్యే విధంగా చూడాలి, ఒకటి. సో రెండవది ఏంటంటే మనకి మున్సిపాలిటీస్ కొన్ని పవర్స్ ఉన్నాయి, ఒక విగ్రహం యొక్క ఎత్తు ఎంత డిసైడ్ చేయొచ్చు అంటే దాన్ని ఈ పర్టికులర్ హైట్ వరకే ఈ మనం ఈ సిటీలో పెట్టుకోవాలి, ఇంతకన్నా హైట్ పెట్టడానికి లేదని కూడా పవర్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. ముందుగా మ్యానుఫాక్చరర్స్ కి లైసెన్స్ తీసుకోవాలి ప్రతి మున్సిపాలిటీ, ప్రతి మున్సిపాలిటీ ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉన్న అన్ని మున్సిపాలిటీ నుంచి ఎవరైతే మ్యానుఫాక్చరర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఎవరైతే బల్క్ మ్యానుఫాక్చరర్స్ ఉంటారో, అంటే బల్క్ మ్యానుఫాక్చరర్స్ అంటే ఒక రోజులో 100 విగ్రహాల కన్నా ఎక్కువ తయారు చేసే వాళ్ళని బల్క్ మ్యానుఫాక్చరర్స్ అని మన డెఫినేషన్ చెప్తా ఉంది గైడ్లైన్స్. సో వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి, పిఓపి వాడము అని వాళ్ళు ఇవ్వాలి. సో ఖచ్చితంగా మట్టి విగ్రహాలనే తయారు చేస్తాం, నేచురల్గానే విగ్రహాలను తయారు చేస్తామని వాళ్ళు చెప్పాలి. అడిషనల్గా వాళ్ళు కొంచెం సెక్యూరిటీ డిపాజిట్ కూడా మున్సిపాలిటీలో పెట్టాలి. ఒకవేళ రూల్స్ను వయలేషన్ చేస్తే ఆ సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఫోర్ఫిట్ చేయమని చెప్తా ఉన్నాయి రూల్స్.
0: సరే, అలాగే ఇప్పుడు మనం చూస్తుంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత నిమజ్జనానికి వెళ్ళినప్పుడు విగ్రహాన్ని అలా నిమజ్జనం చేయగానే కొంతసేపటి తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని బయటికి తీస్తారు, అలా తీయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా

0: మనం డీజేలు చూస్తూ ఉంటాం. అసలు మనం వినాయకుల పండుగ జరుపుకుంటూ ఉంటే ఒకప్పుడు ఏంటంటే మన భజనలు కీర్తనతో జరుపుకునేవాళ్ళు, ఇప్పుడు డీజేలు సాంగ్స్. దయచేసి ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇలాంటి మనం మ్యాక్సిమం డీజేలను అవాయిడ్ చేసి భక్తితో వినాయకుని పవిత్రంగా జరుపుకుందాం. ఎందుకంటే మనకు వినాయక పండుగ అనేది మన శుభానికి సూచిక, మనం ఎంతో ప్రీతితో జరుపుకునే పండుగ కాబట్టి. సో
1: ప్రకృతి ప్రతిరూపంగా పూజించే వినాయకుడిని ప్రకృతితో సిద్ధంగా చూసుకోవాలి, ప్రకృతిని పాడు చేయకుండా మనం వినాయక చవితి
0: జరుపుకోవాలి. అందుకే అంటే నాకు భగవద్గీతలో ఒక శ్లోకం కూడా గుర్తొస్తుంది మనకు, అంటే అంటే ఇది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడ్లైన్స్ లో ఫస్ట్ పేరాలో ఉంది. నాకు చదివినప్పుడు అది చాలా అంటే మంచిగా అనిపించింది అనమాట. శ్రీకృష్ణుడు 9వ అధ్యాయం 26వ శ్లోకంలో ఒక మాట అంటాడంట. అంటే నేను చూసిన తర్వాత నాకు తెలిసింది, అంటే నేను భక్తితో చిన్న పత్రం ఇచ్చిన, పువ్వు ఇచ్చిన, ఫలం ఇచ్చిన, చివరికి స్వచ్ఛమైన నీరిచ్చిన నేను స్వీకరిస్తాను అని చెప్పిండు అనమాట.
1: బాగా చెప్పారు సార్. యాక్చువల్గా మనం జరుపుకోవాల్సింది కూడా అండి పండగలు ఇవన్నీ కూడా మనలో ఐక్యతను ఉంచడానికి, ప్రకృతిని ప్రేమించడానికి. ప్రకృతిలో మనం బతుకుతున్నాం కాబట్టి ప్రకృతిని కాపాడుకోవడం కోసం ఈ పండుగలు ఏర్పాటు చేశారు. కానీ రాను రాను ఏమవుతుందంటే ఈ హంగులు ఆర్భాటాలు గొప్ప అనిపించుకోవడంలో మనం ప్రకృతిని విధ్వంసం చేసి మనం గొప్ప అనిపించుకుంటున్నాం.
0: అంటే ఆ ప్రాసెస్ లో మనని మనం కోల్పోతున్నాం.
1: అది నిజం సార్, మీరు చెప్పింది విన్నారు కదా. సృష్టికి ప్రతిరూపమైనటువంటి గణనాథుని పూజించే క్రమంలో అదే సృష్టిని నాశనం చేయకుండా కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపైన ఉంది. సమాజంలో నివసిస్తున్న మనందరికీ అది బాధ్యత, మన కర్తవ్యం కూడా. ప్రకృతి హితమైనటువంటి గణపతుల్ని ప్రతిష్ఠించి సహజ రంగులు వాడుతూ ప్రకృతిని పరిరక్షించుకోవాలని ఎంతో స్పష్టంగా వివరించారు డాక్టర్ బి తిరుపతి గారు. మన స్టూడియోకి విచ్చేసి ఈరోజు శ్రోతలకి చక్కని శాస్త్రీయ దృక్పథాన్ని, అలాగే ఆధ్యాత్మికంగా ప్రకృతి పరంగా వినాయక చవితిని ఎలా జరుపుకోవాలో తెలియజేసినందుకు మీకు మా శ్రోతల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తరపున ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతి పూజిద్దాం. మట్టి గణపతి మహాగణపతి.
2: శ్రోతలు ఇంతవరకు పర్యావరణ హిత మట్టి గణపతులు మన బాధ్యత, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ బి తిరుపతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. కార్యక్రమం ఇప్పుడు విందాం.

పురాణాల ప్రకారం పార్వతీదేవి నలుగు పిండితో గణేశుని తయారు చేసి ప్రాణం పోసిందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మట్టితో చేసిన వినాయకుణ్ణి పూజించడమే అత్యంతమైన సహజమైనది మరియు శాస్త్రోక్తం. ప్రకృతి ఆరాధన. హిందూ సాంప్రదాయాల్లో ప్రకృతిని దైవంగా భావిస్తారు. భూమి అంటే మట్టి నుండి పుట్టిన వినాయకుడిని తిరిగి భూమిలోకి, అనగా నీటిలో కలపడం సృష్టి యొక్క నియమాన్ని సూచిస్తుంది. అందుకే మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ముందుకు సాగుదాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆర్యా సినిమా నుంచి మనం షాన్ బాండ్ పాట విన్నాము డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారికి ఇండస్ట్రీలో ఒక మంచి స్ట్రాంగ్ ప్లేస్ సంపాదించిన సినిమా అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ డైరెక్టర్ సుకుమార్ గారికి కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కదా. రైట్, 10:22:05 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇవాళ మనం ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం ప్లే చేసుకుంటున్నాం. తరాలపల్లి గ్రామం కాజీపేట్ మండల్ హైదరాబాద్ హనంకొండ జిల్లా నుంచి బుచ్చయ్య, జరిపోతుల బుచ్చయ్య, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మనకి మెసేజ్ చేశారు. ధనమ్మ, దేవయ్య, సరిత, శ్రీను, వాణి, పాండు, శాన్విక, ఆరుహ్, శ్రీహాన్, పులిగిళ్ళ గ్రామం, వలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, అలాగే పాసిగుట్ట హైదరాబాద్ నుంచి ఏకనాథం, మంగా, రాకేష్, రాజేశ్వరి గారు మనకు మెసేజ్ చేశారు. సో మీ అందరి కోసం శంకర్ మహాదేవన్ మాల్తీ వాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: చీ చంపేరా.
1: దొంగ దొంగది సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ మీరు విన్నారు. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:27:49. ఇవాళ ఎగ్జాక్ట్గా మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010 ఈ టైం బోన్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ని ప్లే చేసుకుంటున్నాం. ఈ 10 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న మీకు నచ్చిన పాటల్ని మాకు మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. గుడ్ మార్నింగ్, శుభోదయం. మీకు కూడా గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల, అరుణ్, సిద్ధానప్ప, లింగరాజు, సుధీర్, యశ్వంత్, అలాగే ఏనుగంటి, నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్, నిజామాబాద్, నందిపేట్ మండలం. అలాగే ఈ మెసేజ్లో వన్నెల్ అనే ఒక పర్సన్ కూడా ఉన్నారు, కే వన్నెల్ అనమాట. ఓకే, కొండ యాదగిరి, కొండ శాంత, అభి, హాస్ని, వైష్ణవి, నితిన్, భువనగిరి అర్బన్ జిల్లా నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు. అలాగే నర్సింగ్రావు నిజామాబాద్ జిల్లా 300 క్వార్టర్స్ నుంచి మనకు మెసేజ్ చేశారు. ఇదే పాట మాకు కూడా వినిపించండి. ఏ పాట? రైట్, ఈ టైం బోన్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్. ఇంకొక అదిరిపోయే పాట శంకర్ మహాదేవన్ అండ్ సుజాత పాడిన పాట మీకు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. మనం ఈరోజు ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010 ఈ టైం బౌండ్లో వచ్చిన, ఈ డికేట్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ని. అండ్ ఈ టైం బౌండ్లో మీరు వినాలి అనుకున్న సాంగ్స్ని నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. 0402324082 నెంబర్, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న సూపర్ హిట్ ట్రాక్ సంక్రాంతి సినిమా నుంచి, ఎస్ఏ రాజ్ కుమార్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో. రైట్, ఎస్ఎం అరవింద్ చారి, లావణ్య, సీతారాం బాగ్, హైదరాబాద్ నుంచి మనకి మెసేజ్ చేశారు. అలాగే బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి. అండ్ ఈ మెసేజ్లో విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ ఇంకొక మెసేజ్. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. నిజామాబాద్ జానకంపేట్ నుంచి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను. అండ్ మీ అందరి కోసం ఇంకొక సూపర్ ట్రాక్ అభిజిత్ సాధన సర్గం పాడిన ఈ అదిరిపోయే పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. భద్రా సినిమా నుంచి టిప్పు, కల్పన పాడిన డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సూపర్ ట్రాక్ మనం విన్నాము. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆదరించే సంపూర్ణ వినోదం. 10:30, 45 minutes and 30 seconds ఎగ్జాక్ట్ గా ఈ రోజు మనం 2000 నుంచి 2010 ఈ టైం బోన్ లో వచ్చిన, ఈ డికేడ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ని ఎవర్ గ్రీన్ హిట్స్ గా ప్లే చేసుకుంటున్నాము. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మనకి మెసేజ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి శుభోదయం అంటూ మెసేజ్ చేశారు. అలాగే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయోన్స్, సియోనా, నాగట్టి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, థ్యాంక్ యూ సార్, బెటర్ వెల్కమ్ అండి. రైట్, మీ అందరి కోసం ఈ టికెట్లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ శంకర్ మహాదేవన్ అండ్ చిత్ర గారు పాడిన పాట మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో. స్టే ట్యూన్.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010, ఈ టైం బౌండ్లో, ఈ డికేడ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ ఈ 10 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని నాకు చాలామంది మెసేజ్ పంపిస్తున్నారు. ఎనీ సాంగ్ అంటూ బుధాన్ పోచంపల్లి, గాంధీనగర్ ఎల్గందుల పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం నుంచి జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహద్యుతి, సాయి, మాన్విత, సంహృత, మహద్యుతి, గీతానగర్, హైదరాబాద్ నుంచి. అలాగే ఎం వెంకటేష్ సేమ్ భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుంచి మనకి మెసేజ్ పెట్టున్నారు. రంజిత్, రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. అండ్ మీ అందరి కోసం మను రాధికా బన్నా ఈ సూపర్ ట్రాక్, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. సీమ సింహం సినిమా నుంచి మనము మను గారు రాధిక గారు పాడిన పాట విన్నారు, రైట్? ఎవర్ గ్రీన్ హిట్స్ 2000 నుంచి 2010 ఈ టైం మోడ్లో వచ్చిన పాటలు మనం ప్లే చేసుకుంటున్నాం. చాలామంది మెసేజ్ చేశారు ఇవాళ, అండ్ అలా మెసేజ్ చేస్తూ ఉండగానే, మెసేజ్ అవుతూ ఉండగానే మన టైం కూడా ఆల్మోస్ట్ ఇవాళ షోకి ఎండ్ కార్డ్ పడే టైంకి వచ్చేసినాం అన్నమాట. సో అనగానే మన నెక్స్ట్ ఆర్చి కూడా స్టూడియోలో వచ్చేసారు. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. వీకెండ్ మోడ్ అంతా కూడా మీలోనే కనిపిస్తుంది, రైట్? స్రవంతి గారు ఆల్రెడీ మన స్టూడియోలో వచ్చేసారు, గుర్తుకొస్తున్నాయి షోకి చాలా పక్కట్బందీగా ప్లాన్ వేసుకొని.
1: సో మెనీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవాళ.
0: అవునా? సో మెనీ. సో 2000 నుంచి 2010 ఎలా అనిపిస్తుంది మీకు మేము ప్లే చేసుకున్న సాంగ్స్ అన్ని ఇప్పటిదాకా?
1: అన్ని కూడా.
0: మీ ఫేవరెట్స్ ఏమైనా అందులో సింక్ అయ్యా?
1: ఆల్మోస్ట్
0: ఆల్మోస్ట్
1: ప్రతిదీ కాలు కదిపే సాంగే వేసాం,
0: రైట్? ఓ, గుర్తుకొస్తున్నాయి గురించి మాకేమైనా కొంచెం హింట్ ఇవ్వగలుగుతారా ఇవాళ? ఇంకా లేట్ చేయకుండా డెఫినెట్ గా గుర్తుకొస్తున్నాయి షోలో చాలా చాలా మంచి మంచి విషయాలు. ఎవరు ఒక మంచి సెలబ్రిటీ గురించి మాట్లాడబోతున్నారు, అండ్ మంచి సినిమా గురించి మాట్లాడబోతున్నారట, అలాగే మంచి టిప్స్ ఇవ్వబోతున్నారట, మంచి పాటలు ప్లే చేయబోతున్నారట, ఇదంతా ఓవరాల్ గా నాకు అలా అలా అలా చెప్తున్నారనమాట. సో ఒక మంచి పకడ్బందీ షోతో రెడీగా ఉన్నారు స్రవంతి నెక్స్ట్ మార్చి. సో ఇవాళకి మన ఎవర్ గ్రీన్ హిట్స్ షోకి పులి స్టాప్ పెట్టేస్తున్నా నేనైతే. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బ్రిక్స్ రెండు రోజుల శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ పాలన, బహువక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు చర్చించనున్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆరో రోజు సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజావిశ్వాసం బిల్లు ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా విజయవాడలో పర్యటిస్తున్నారు. అనేక అభివృద్ది కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 1,77,000 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది. ఈ పథకం పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. రాష్టంలో చేయూత పింఛన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాల్సి సూచించింది. దివ్యాంగుల గుర్తింపు కార్డుల జారీలో రాష్ట్రం ముందంజలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు నమూనాగా స్వీకరించాలని కేంద్ర దివ్యాంగ సాధికారత శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానం స్మరించుకుంటూ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. రాష్ట్రానికి చెందిన 40 మంది సభ్యులు గల ఉపాధ్యాయ 2వ బృందం ఈ నెల 26 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఫిన్లాండ్లో పర్యటించి విద్య అధ్యయనం చేస్తుంది. కాగా తొలి బృందం విద్యాధ్యయనం కోసం ఈరోజు సింగపూర్ వెళుతుంది. అక్కడ ఈ నెల 19 వరకు పర్యటిస్తుంది. దుబాయ్లో రేపు రాత్రి 8 గంటలకు జరిగే మహిళా ఆసియా T20 కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్ట్రంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, వికారాబాద్లో భారీ వర్షం పడుతోంది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

హలో నమస్తే, నేను మీ ఆర్జే శ్రవంతి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్ లో సమయం 11:03 దాటి 23 సెకండ్లు. వీకెండ్ వచ్చేసింది అనగానే రెక్కలు వచ్చినట్లుగా అనిపిస్తుంది కదండి. ఎస్, బట్ దిస్ వీకెండ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటా స్పెషాలిటీ? పండక్కి రెడీ అయ్యే స్పెషాలిటీ. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అంటూ బొజ్జగణపయ్య విఘ్న వినాయకుడు రాబోతున్నాడు. సో సోమవారం వినాయక చవితి పండక్కి మీరంతా సరంజామా అంతా రెడీ చేసుకోవడానికి ఈ వీకెండ్ వచ్చేసింది అనిపిస్తుంది. వినాయకుని ఆగమనం అనంటే దేశం మొత్తం కూడా ఏకమవ్వడం, ప్రతి కుటుంబంలో సంతోషం డబల్ అవ్వడం. ఎస్, మరి పండుగ పనుల్లో మీరుండండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే పనుల్లో మేముంటాం, మిమ్మల్ని ఆనందింపజేసే పాటలు మాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శనివారం గుర్తుకొస్తున్నాయిలో మనం డైలాగ్ రైటర్ స్పెషల్ గురించి మాట్లాడుకుంటాం. ఒక మనిషి మాట్లాడితే అది మాట అవుతుంది, అదే ఒక పాత్ర మాట్లాడితే అది డైలాగ్ అవుతుంది. ఇక ఆ డైలాగ్ విన్న తర్వాత అది ప్రేక్షకుని గుండెని గనక తాకిందో ఇక అప్పుడు ఆ పాత్ర కనిపించదు. అఫ్కోర్స్ పాత్ర పండుతుంది, పాత్రకు నిండుతనం వస్తుంది, కానీ మైండ్లో మాత్రం డైలాగ్ రైటరే కదులుతాడు. కానీ మరి అలా డైలాగ్ రైటర్ కదిలినప్పుడు సార్ ఏం రాశారు సార్, హ్యాట్స్ ఆఫ్ అని మెచ్చుకుంటారు. కనిపించని ఆ కళాకారుడే డైలాగ్ రైటర్. అలా మనం థియేటర్స్లో ప్రతి డైలాగ్కి చప్పట్లతో మన భావోద్వేగాన్ని కురిపించే డైలాగ్ రైటరే శ్రీ సాయి మాధవ్ బుర్రా గారు. తెలుగు సినిమా డైలాగ్ రైటర్గా ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వీరి గురించి ఇవాటి గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కృష్ణం వందే జగద్గురుం చిత్రం కోసం శ్రేయ ఘోషాల్, రాహుల్ సిప్లిగంజ్, దీపు పాడిన పాట విన్నారు. ఈ స్మృతి రచనకు మణిశర్మ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఒక సినిమాలో విభిన్నమైన పాత్రలుంటాయి, విభిన్నమైన కథ ఉంటుంది, కానీ ఆ పాత్రల్లోంచి వినిపించే మాటలకు ఒక ప్రత్యేకమైన రచనాశైలి ఉంటుంది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయిలో ఈరోజు డైలాగ్ రైటర్ శ్రీ సాయి మాధవ్ బుర్రా గురించి మాట్లాడుకుంటున్నాం. సినిమా ఏదైనా అవ్వనివ్వండి, పౌరాణికం అవ్వచ్చు, చారిత్రక నేపథ్యం అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు, లేదా సామాజిక నేపథ్యం అవ్వచ్చు, దేశభక్తి అవ్వచ్చు, లేదా మా సినిమా అవ్వచ్చు, కథ ఏదైనా, పాత్ర ఏదైనా, ఆ పాత్రకు సరిపోయే భాషను ఎంచుకోవడం సాయి మాధవ్ బుర్రా గారి స్పెషాలిటీ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఈ సినిమా గురించి ఏం చెప్పాలండి. సినిమా డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటే గనక ఒక ప్యూర్ లవ్ స్టోరీ. కాలం గడిచిపోయినా మనసుల్లో నిలిచిపోయిన జ్ఞాపకాలు, ఆ అనుబంధం, ఆ విరహం, ఆ అల్లరి, అవి పాత్రలు మాట్లాడే మాటలా అనిపించవు. మనం మాట్లాడుకుంటే ఇలాగే వస్తాయేమో మాటలు అన్నట్టుగా అనిపిస్తాయి. జ్ఞాపకాలతో మాట్లాడే ఓ కవిత లాంటి సినిమా, కాలంతో మాట్లాడే సంభాషణలు, ఒక మనసు ఇంకో మనసును చూస్తున్నట్లుంటుంది ఈ సినిమా చూస్తున్నప్పుడు. దూరం ఎప్పుడూ నాకు దగ్గరగానే ఉంటుంది, దగ్గరైనది నాకెప్పుడు దూరం అవుతూనే ఉంటుంది.

జేబులో ఒక్క రూపాయి లేకపోయినా ఒక అమ్మాయిని ట్రై చేయొచ్చు, కానీ లక్ష్యాన్ని ట్రై చేయకూడదా? లక్ష్యం అమ్మాయి కన్నా బాగుంటుందిరా.

0: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ సినిమా కోసం కార్తీక్ చిన్మయ శ్రీపాద పాడిన పాట విన్నారు. నాది అనేది ఒక ఫీలింగ్, అది కొంటే రాదు, వస్తే పోదు. ప్రతోడికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, కానీ ఆటోగ్రాఫ్ అందరికీ ఉండదు. కళ్ళు కూడా మాట్లాడగలవని నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా ప్రాణం పోయినా బ్రతకొచ్చు అని కూడా నాకు తెలీదు. అది నువ్వు తీసుకెళ్ళిపోయేదాకా. ఇవన్నీ కూడా హీరో శర్వానంద్ వాయిస్లో వింటూ ఉంటే సినిమాలా అనిపించదు, రియల్ లవ్ స్టోరీ చూస్తున్నామా అనిపిస్తుంది. కన్నీళ్లు మనకొస్తే కష్టం అవుతుంది, అవే కన్నీళ్లు మన కోసం వస్తే ప్రేమవుతుంది. చూడాలి నీ అందాన్ని కాదు, నీలా బ్రతుకుతున్న నన్ను, నాలో ఉన్న నిన్ను వా వా అనిపించేలా ఉంటాయి కదా, నిజమే కదా అనేలా ఉంటాయి ఈ సినిమాలోని డైలాగ్స్ అన్నీ కూడా. మరిన్ని మాటలు, మాటల రచయిత గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రవంతి.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోలో సమయం 11:24 దాటి 30 సెకండ్లు. గుర్తుకొస్తున్నాయిలో ఇవాళ సాటర్డే స్పెషల్ డైలాగ్ రైటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయనే శ్రీ సాయి మాధవ్ బుర్రా గారి గురించి. మాటల తూటాలు ఎలా ఉంటాయండి అంటే ఇదిగోండి సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్లా ఉంటాయి అని చెప్పొచ్చు. ఆ మాటల తూటాలు కొన్ని సినిమాల్లోని డైలాగ్స్ ఔరా అనిపిస్తాయి. అలాంటి సినిమానే సాయిరా నరసింహారెడ్డి. భారతదేశపు మొదటి సాయుధ పోరాట యోధుడు సాయిరా నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా. మెగాస్టార్ చిరంజీవి సాయిరా నరసింహారెడ్డిగా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తే మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ గారి డైలాగ్స్ ప్రేక్షకుల రక్తం మరిగించేంతగా ఒక్కొక్క మాట తూటలా పేలింది. స్వాతంత్ర కాంక్షను తెల్లదొరలపై కసిని మదిలో మాతృభూమిపై ప్రేమను పుట్టించే శక్తివంతమైన సంభాషణలు ఈ సినిమాను తారాస్థాయికి తీసుకెళ్లాయి. చరిత్రలో మనం ఉండకపోవచ్చు, కానీ చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి. ఈ ఒక్క డైలాగ్ ప్రేక్షకుల్లో మాతృభూమిపై ఉత్తేజం నింపడానికి. 6 ఏళ్ల వయసులోనే బుర్రా సాయి మాధవ్ గారు రంగస్థల అరంగేట్రం చేయడం జరిగింది. అందుకేనేమో రంగస్థల రచనలు ఆయన చాలా ఈజీగా అలవోకగా ఇంకా పవర్ఫుల్గా రాస్తారు. రంగస్థల కళాకారుడు, స్క్రిప్ట్ డైరెక్షన్ చేశారు, బుల్లితెరపై నటించారు, చాలా సీరియల్స్కి కథా మాటలు అందించిన బుర్రా సాయి మాధవ్ గారికి ఎక్కువగా పేరొచ్చింది మాత్రం మాటల రచయితగానే. సాయిరా నరసింహారెడ్డి చిత్రంలోని పాట విందాం ఇప్పుడు, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ మాటల రచయిత గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మాటల రచయితగా సాయి మాధవ్ బుర్రాగారి తొలి సినిమా కృష్ణ వందే జగద్గురు. రంగస్థల కళాకారులు, సామాజిక అంశాల చుట్టూ అల్లిన ఈ కథలో సాయి మాధవ్ గారి సంభాషణలకు విమర్శకులు సైతం విస్తుపోయేలా చేసింది. ఒక్కసారిగా తన తొలిగి సినిమా ఇండస్ట్రీలోని అందరి చూపు రచయితగా వారి మీద పడింది. బుర్రా సాయి మాధవ్ గారు సాధారణ భావాన్ని సాహిత్యపు స్పర్శతో చాలా సహజమైన మాటల్లో అర్థవంతంగా చెప్తారు. ఒక గొప్ప రచయిత చేతిలో ఉన్న కలం పాత్రకు జీవం పోస్తుంది, సన్నివేశానికి శక్తినిస్తుంది, నటుని స్వరానికి అర్థమిస్తుంది, ఇక ప్రేక్షకుని జ్ఞాపకాల స్మృతిలో ఆ మాటల్ని నిలిచేలా చేస్తుంది. సినిమాని మర్చిపోయినా డైలాగులు మాత్రం మన జ్ఞాపకాల్లో ఉండిపోతాయి. అలా తనదైన అక్షర ముద్ర వేసిన సంభాషణల రచయిత సాయి మాధవ్ బుర్రాగారు.
1: బండి.

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం కోసం కెఎస్ చిత్ర, శ్రీనిధి తిరుమల పాడిన పాట అది. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక వెంకటేష్ పవన్ కళ్యాణ్లు కలిసి నటించిన చిత్రం గోపాల గోపాల. మానవునికి దేవునిపై నమ్మకం అనే కథాంశంగా రూపొందిన ఈ చిత్రంలోని సంభాషణలు ప్రేక్షకులు ఎంతగానో మెచ్చారు. పవన్ కళ్యాణ్ మోడ్రన్ కృష్ణుని పాత్ర పోషిస్తాడు ఈ సినిమాలో. మోడ్రన్ కృష్ణుడు నిజంగా మాట్లాడితే ఇలాగే ఉంటుందా అని అనిపిస్తుంది సినిమాలోని డైలాగ్స్ విన్నప్పుడు. బరువు చూసేవాడికి తెలియదు మిత్రమా, మోసేవాడికి తెలుస్తుంది. తప్పు చెడ్డవాడితో, చేతగాని వాడితో కాదు మిత్రమా, చేయగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వారిది. గుర్తుంచుకో, సమర్థులు నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యమేలుతారు. సినిమాలో ఎన్నో మహాభారత విశేషాల్ని, గీతోపదేశాల్ని తన స్టైల్లో రాశారు బుర్రా సాయి మాధవ్ గారు.

0: ఇక క్రిష్ విజువల్ వండర్ కంచె చిత్రం. ప్రేమ యుద్ధంలో కూడా ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది. కులం అంటే పని, అమ్మతనం ఏ దేశంలో అయినా ఒకేలా ఉంటుంది. ఇలాంటి ఎన్నో గొప్ప డైలాగ్స్, అద్భుతమైన సీన్స్ ఉన్న సినిమా ఇది. వీటన్నింటిలో సూపర్ డూపర్ డైలాగ్ ఏమిటి అంటే, ఇంత విశాల విశ్వంలో కోటాను కోట్ల జీవాల మధ్య మనమెంత, మన పగలు పంతాలు పట్టింపులు ఎంత, ఒక్క చుక్కలా బ్రతుకుతున్నాం మనం. అందరం అయిన వాళ్ళం. అది ఏ నా కొడుక్కి అర్థం కావట్లేదు. నిజంగా మూవీ మొత్తం ఈ డైలాగ్లోనే ఉంటుందా అనిపించింది.
1: స్వా

నిజంగా సాయి మాధవ్ బుర్రా గారి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రైటింగ్ టిల్ డేట్ అని చెప్పొచ్చు. హరిబాబు సీతల ప్రేమ కథని, యుద్ధాన్ని ప్యారలల్ గా చూపిస్తారు. కథ ఎండ్లో ఈ రెండు కనెక్ట్ కూడా అవుతాయి. ఈ సినిమా వల్ల డైరెక్టర్ క్రిష్ గారికి ఎంత పేరొచ్చిందో డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారికి అంతే పేరొచ్చింది. ఇక రాజుగారి గది కామెడీ హర్రర్ జోనర్. ఇందులో కూడా సంభాషణలు కీలక పాత్ర పోషించాయి.

ఇక సర్దార్ గబ్బర్ సింగ్ అయినా గౌతమీపుత్ర శాతకర్ణి అయినా సంభాషణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. గౌతమీపుత్ర శాతకర్ణిలో బాలకృష్ణ గారి స్టామినాకి తగ్గ డైలాగులు ఫ్యాన్స్ ని సంపూర్ణంగా అలరించాయి. శరణమంటే రక్ష, రణమంటే మరణ భిక్ష. శరణమా రణమా, బడుగు జాతి కాదు తెలుగు జాతి, అధములము కాదు ప్రథములము. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వేద భూమి వేరులం.

అలా బాలురా భానుడా అన్న చందాన సాతకర్మి ఎదుగుతున్నాడు. అమర సాతవాహనుల ఆశలు, ముక్కోటి దేవతల ఆశీసులు, తల్లి గౌతమి బాలాశ్రీదేవి ఆశయాలు కలిసి దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు.

0: ఇంత దిష్టి తీశాక కష్టమెందుకుంటుంది మిత్రమా? లేదు లేదు, ఇన్నేళ్లకి ఇన్నాళ్లకి ఆ జంటకి కష్టం ఎదురైంది.
1: యువరాజులతో చే దొంగ బిడ్డల బతుకుల బెంగా తనతో యుద్ధమంటే బెదరంగా.
0: ఎట్ట చుట్టుపక్క రాకుమారుల్ని ఎత్తుకెళ్లి నా మీద యుద్ధానికొస్తే మీ బిడ్డల్ని చంపుతానని రాజుల్ని బెదిరిస్తున్నాడా అనహమానుడు? ఈ హెచ్చరిక శాతకర్ణుల వారిదాకా వెళ్ళిందా?
1: అమ్మా సీఎం తీర్థంగా ఖండాలన్నీ కలుపంగా జైత్రయాత్రలో భాగంగా దూతను పంపెను ధర్మంగా.
0: ఓ నెహపాడా, నీ కత్తిని మా దూతకిచ్చి శరణు వేడితే మాకు సామంతుడిగా బ్రతకనిస్తానన్నాడు శాతకర్మి. అప్పుడు ఆ పాపి నహపాణుడే

0: ఆశ్చర్యం ఆశ్చర్యం. అజేయుడు, అపరాజితుడు, అవక్ర పరాక్రముడైన సాతకర్మి మహారాజు గన్న బిడ్డను శత్రువుకు అప్పగించడానికి ఒప్పుకున్నాడా? మేము నమ్ము. కానీ నిజం, ఆ మహారాజు ఆంతర్యమేమిటో ఆ అంతర్యామికే తెలియాలి.
1: అయ్యో, మరి ఆ తల్లి వాసిష్ఠీదేవి ఏమవునో కదా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. గుర్తుకొస్తున్న ఈ సాటర్డే స్పెషల్ డైలాగ్ రైటర్ శ్రీ సాయి మాధవ్ బుర్రా గారి గురించి. ఖైదీ నెంబర్ 150 సామాజిక అంశాలు, చిరంజీవి స్టార్డమ్ ను మేళవించి పదునైన డైలాగ్స్ రాసి మెగా మార్క్ క్రియేట్ చేసుకున్నారు సాయి మాధవ్ బుర్రా గారు. ఇక సాయి మాధవ్ బుర్రా గారికి మంచి పేరు తెచ్చిపెట్టిన మరొక సినిమా నాగశ్విన్ తెరకెక్కించిన మహానటి సావిత్రి. జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం మహానటి. ఇందులో సంభాషణలు ప్రత్యేక ఆకర్షణ. పాత్ర మాట్లాడుతున్నప్పుడు ఆ పాత్రే మాట్లాడుతున్నట్టు అనిపించడం. నటనతో సావిత్రి గారితో పాటు ఆమె భావాలకు స్వరం ఇచ్చిన సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, సావిత్రి వ్యక్తిగత జీవితంలో ఎదురైన భావోద్వేగాలు, ఒంటరితనం, ఒడిదుడుకులు, ఇవన్నీ కూడా సంభాషణల రూపంలో చెప్పేటప్పుడు పెద్ద పెద్ద భారీ పదజాలం కాకుండా మనసుకు తాకి సహజమైన భావాలుగా పదాలను ఉపయోగించారు. ఇంతటి సెన్సిబుల్ సినిమాకు మాటలు రాయడం కత్తిమీద సామే. ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా దర్శకుని ఆలోచనలకు 100% తన కలం గళం వినిపించగల రచయిత అనిపించుకున్నారు సాయి మాధవ్ గారు.

0: సాధారణ భావాన్ని సాహిత్యపు స్పర్శతో చాలా సహజమైన మాటల్లో అర్థవంతంగా చెప్పే గొప్ప రచయిత సాయి మాధవ్ బుర్రా గారి గురించి తెలుసుకుంటున్నాం. ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో గొప్ప రచయిత చేతిలో ఉన్న కలం పాత్రకు జీవం పోస్తుంది, సన్నివేశానికి శక్తినిస్తుంది, నటుని స్వరానికి అర్థమిస్తుంది, ఇక ప్రేక్షకుని జ్ఞాపకాల స్మృతిలో ఆ మాటల్ని నిలిచేలా చేస్తుంది. సినిమాని మర్చిపోయినా డైలాగులు మాత్రం మన జ్ఞాపకాల స్మృతిలో అలా ఉండిపోతాయి. అలా తనదైన అక్షరముద్ర వేసిన సంభాషణల రచయిత సాయి మాధవ్ బుర్రా గారు. ఇక రౌద్రం, రణం, రుధిరం, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ భారీ మల్టీ స్టారర్ మూవీకి డైలాగ్స్ రాశారు వీరు. ఒక్కసారి మరి దర్శక ధీరుడు రాజమౌళి గారి కన్ను పడిందంటే ఇక ఆ రచయితకు తిరుగు లేదని చెప్పాలి. అందరి నమ్మకాన్ని 100% న్యాయం చేశారు. తెలుగు భాష పట్ల అత్యంత ప్రేమ భక్తి ఉన్న బుర్రా సాయి మాధవ్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రశ్రేణి రచయితల్లో ఒకరిగా రాణిస్తున్నారు. ఏ సినిమాకి డైలాగ్స్ రాసినా ఆ సినిమాకి సందర్భోచితమైనటువంటి డైలాగ్స్ ని రాస్తూ మంచి చిత్రంగా మార్చుతున్నారు. కథ సన్నివేశానికి తగ్గట్టుగానే డైలాగ్ రాస్తారు గాని ప్రత్యేకించి పంచ్ డైలాగ్స్ల కోసం ట్రై చేయరు వారు. ట్రిపురాల్ విషయంలో కూడా సాయి మాధవ్ గారు చాలా సంతోషించిన విషయం ఏమిటి అంటే తన కన్న తల్లి కృష్ణం వందే జగద్గురుం చిత్రానికి సంభాషణ రాసిన తర్వాత చాలా బాగున్నాయి నాయన అని కాల్ చేసి చెప్పిన తర్వాత మళ్ళీ RRR సినిమాకి బాగుంది నాయన అని ఫోన్ చేసి మరీ చెప్పారట. ఇంతకన్నా ఇంకేం కావాలి ఒక మనిషికి.
1: భీమా, నేను గన్న నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన కోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, వినబడుతుందా?
0: కొమరం భీమ్ డైలాగ్స్, సీతారాం డైలాగ్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఉంటాయి. ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలో అక్కడ నిశ్శబ్దం వహిస్తుంది వారి కలం. ఎక్కడ రైజ్ అవ్వాలో అంటే ఆవేశభరిత సన్నివేశాల్లో అంతే ఆవేశంగా వారి కలం ఝురిపిస్తుంది. సాయి మాధవ్ బుర్రా గారు ఇలాగే మంచి రచయితగా కొనసాగాలని కోరుకుంటూ ఇదండి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి.

0: ట్రిపుల్ ఆర్ చిత్రం కోసం కాలభైరవ పాడిన పాట అది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

కి చెందిన లాంగీ భుయాన్. బీహార్ గయా జిల్లాలో ఒక మారుమూల గ్రామం కోథిలావా. అక్కడ మావోయిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడి ప్రజల జీవనాధారం కేవలం వ్యవసాయం, ఇంకా పశుపోషణ. అది కూడా ఏడాదికి ఒక్క పంటే పండుతుంది. అది కూడా ఆ వరుణుడు కరుణిస్తేనే. దీనివల్ల గ్రామస్తులు పేదరికంలో కూరుకుపోయి వలసబాట కూడా పట్టేశారు. అయితే అదే గ్రామానికి చెందినటువంటి లాంగీ భుయా మాత్రం వారందరిలా వలసపోలేదు, కన్న ఊరిని వదులుకోలేదు. ఎప్పట్లాగే కొండ ప్రాంతానికి మేకల్ని తోలుకుపోయిన లాంగీకి వృధాగా పోతున్నటువంటి వర్షపు నీటిని చూశాడు. ఆ పర్వత ప్రాంతంలోని నీరు తన గ్రామానికి వస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ కాలువ త్రోవడం అంటే ఈజీయా చెప్పండి, కాదు కదా, చాలా శ్రమతో కూడుకున్న పని. మనమైతే ఏం చేస్తాం, ఊరి వాళ్ళందరినీ ప్రోగు చేస్తాం, ముందు ఈ విషయాన్ని చెప్తాం, ఆ తర్వాత ప్రభుత్వాధికారులకు తెలియజేస్తాం, వారొచ్చి అంటే ఎవరో వచ్చి ఈ పని చేస్తారు అనుకుంటాం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశించలేదు లాంగీ భుయా. మరేం చేశాడు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: జనతా గ్యారేజ్ చిత్రం కోసం యాజిన్ నిజార్ నేహా భాసిన్ పాడిన పాట విన్నారు. రామ్ జోగేష్ శాస్త్రి రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: నేను ఇక్కడే ఉన్నా
4: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: ఒకటి కాదు, రెండు కాదు, 30 సంవత్సరాలు అవిశ్రాంతంగా 3 కిలోమీటర్ల కాలుప్ప త్రోవినటువంటి కెనాల్ మ్యాన్ గా పిలువబడుతున్న బీహార్ కి చెందిన లోంగి భుయాన్ గురించి తెలుసుకుంటున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. మరి అందరూ వలస వెళ్ళిపోతున్నారు ఊర్లోని వాళ్ళు. కొందరు ఏమీ చేసుకోలేక పేదవాళ్లుగా మారిపోయి ఉన్నప్పుడు లోంగి బుయ్యాకి మాత్రం, ఎందుకిలా, నా ఊరికి కూడా నీళ్ళొస్తే బాగుంటుంది కదా అని ఎక్కడో ఉన్న నీళ్లను చూసి, ఈ నీళ్లు కాస్త దూరం ఉన్న నా ఊరికి వస్తే బాగుంటుంది కదా, ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మరి భుయా ఒక్కడే ఇలా ఆ నిర్ణయానికి నడుం బిగించాడు. గ్రామంలో కూడా ఎవ్వరికీ ఈ విషయం చెప్పనే లేదు. గ్రామస్తుల సాయం తీసుకోకుండా కాలువ త్రవ్వడం ప్రారంభించాడు. ముందు ఇది చూసిన వాళ్ళందరూ ఏంటి ఇతనికి పిచ్చి పట్టింది అని ఆట పట్టించారు, ఎగతాళి చేశారు. కొందరైతే నీ వల్ల అయ్యే పనే కాదు, వదిలే అన్నారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా దృఢ సంకల్పంతో శ్రమించి గ్రామంలోని చెరువు వరకు 3 కిలోమీటర్ల కాలువని త్రొవ్వాడు. దీనికి 30 సంవత్సరాలు పట్టింది. బీడువారిన పంట పొలాలను పచ్చగా చేయాలన్న సంకల్పంతో 30 ఏళ్లపాటు చెమటోడ్చి 3 కిలోమీటర్ల వరద కాలువ ఏర్పాటు చేసిన కెనాల్ మ్యాన్ అని ఈరోజు తనని పిలుస్తున్నారు. 30 ఏళ్లు 2వ మనిషి సహాయం లేకుండా ఒంటి చేత్తో ఊరికి నీళ్లు రప్పించాడు. ఈ బీహార్ భగీరథుణ్ణి ఎంతని ప్రశంసించాలి, ఏమని పొగడాలి. అప్పట్లో రాజులు, చక్రవర్తులు నీటి నిల్వల కోసం కాలువల్ని త్రవ్వించేవారు. కొందరు చక్రవర్తులు చరిత్రల్లో కట్టడాల్ని ఎంతో బాగా అందంగా కట్టారు. వాటన్నింటికంటే నిస్వార్థంగా ఊరి కోసం, తన మనుషుల కోసం, మూగ జీవాల కోసం పరితపించిన లోంగి భుయాన్ అందరికీ ఆదర్శప్రాయుడే కదండి. దశరథ్ మాంచి మౌంటైన్ మ్యాన్గా 22 సంవత్సరాలు కష్టపడి 360 ఫీట్ల రోడ్ని సింగిల్ హ్యాండెడ్గా కొండ మొత్తాన్ని తవ్వి తన కోసం తీసుకొచ్చి ఆ కష్టం ఇక ఆ ఊర్లో ఇంకెవరికి రాకూడదని, తనకొచ్చిన కష్టం ఇంకెవ్వరూ అలాంటిది అనుభవించకూడదని అలా సింగిల్ హ్యాండెడ్గా ఒక కొండ మొత్తం తవ్వేసి ఒక రోడ్డు నేర్పరిచాడు. అదే జిల్లా, అదే గ్రామానికి చెందినటువంటి లోంగి భుయాన్ కూడా దశరథ్ బాటలోనే నిలిచాడు. అతనికి ఏమైనా 100 మంది టీం ఉన్నారా, సరైన ఎక్విప్మెంట్ ఉందా, ఒక్కడే 3 కిలోమీటర్లు ఎలా త్రవ్వుంటాడు, దాన్ని అంటారు సంకల్ప బలం. ఆయన సంకల్ప బలం గొప్పది కాబట్టి ఇలాంటి మహనీయులే చరిత్రను రాస్తారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం వారి గురించి ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఖైదీ నెంబర్ 150 చిత్రం కోసం హరిచరణ్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట అది. శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో బీహార్ కి చెందిన లాంగి భుయాన్ గురించి తెలుసుకున్నాం కదా. ఒక సమస్యను చూసి, పైగా అది ఊరి సమస్య అయితే, నాకెందుకులే, ఎవరో ఒకరు వస్తారులే చేస్తారులే అని అనుకోవడం కామన్. కానీ ఆ సమస్యకు నేనే పరిష్కారం అవుతాను, నేనే పరిష్కారం చూపుతాను అని ముందడుగు వేయడం, అది కదా డిఫరెంట్. డిఫరెంటే కాదు, అసలైన గొప్పతనం. పెద్ద పెద్ద మార్పులు పెద్ద పెద్ద మనుషుల వల్లే రావు. పెద్ద సంకల్పం ఉన్న సాధారణ మనుషులు కూడా చరిత్ర సృష్టించగలరు. సాధనాలు చిన్నవైనా తన సంకల్ప బలం పెద్దది. ఒక్కరోజు చేసిన పని గొప్ప ఫలితాన్ని

అవ్వకపోవచ్చు. ఒక అడుగు వేసినంత మాత్రాన గమ్యం చేరకపోవచ్చు. కానీ ఒక అడుగు, ఒక ప్రయత్నం, కొంచెం కొంచెంగా వచ్చే పురోగతి, అదే ఒకరోజు గొప్ప మార్పుగా మారుతుంది. తన చేతిలో ఉన్న పారా గుణపం ఆ ఊరి జీవితాన్ని మార్చగలిగితే మన చేతిలో ఉండే చిన్న ప్రయత్నం మన జీవితాన్ని ఎందుకు మార్చలేదు? ఇదే లాంగీభ్యాన్ మనందరికీ ఇచ్చే గొప్ప స్ఫూర్తి. ఇదండి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రావంతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఇక వార్తల వివరంగా, బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియా అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహిం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హుంగ్లతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు జరిపినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం వంటి కీలక రంగాల్లో సాధించిన పురోగతి ఇరువురు సమీక్షించారు. ఈ సమావేశంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇథియోపియా పాల్గొనడం పట్ల ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ నేడు వృద్ధికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తోందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: భారత్ ఇకోనామిక్ బ్రిడ్జ్ బనా రహా 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బారియర్స్ కో కమ్ కర్నా ఔర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, MSME పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్లతో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. గురుగ్రంథ సాహిబ్ ప్రకాష్ పురబ్ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ మానవత్వం, ప్రేమ, సమానత్వం, సేవ, దయా, సామరస్యల గురించి గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇస్తుందని ఓం బిర్లా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయన బోధనలు అందరిలో సత్యమార్గంలో నడిపించేందుకు, నిరుపేదలకు సేవ చేసేందుకు, తోటి ప్రాణుల పట్ల ప్రేమ, గౌరవభావాలు పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తాయని అమిత్ షా తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ పవిత్ర బోధనల వెలుగు ప్రతి ఒక్కరి జీవితాన్ని జ్ఞానం, విజ్ఞానం, శాంతి, సత్సంకల్పాలతో ప్రకాశింపచేయాలని, సమాజంలో సోదరభావం, ఐక్యత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ AIRNews_HYDN ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ అనేది ఉన్నత విద్య పరిశోధన సంస్థల నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు రూపొందించబడిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశం పంచుకుంటూ ఎక్స్పోజిషన్కి విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకటం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. భారత్ ఇన్నోవేట్స్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభావం సృష్టించిందని జోషి తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో వరద పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభావిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. భారీ వర్షాలు రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలతో సుమారు 25 జిల్లాలు నీట మునిగాయి. గురువారం దాదాపు 8,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, దీంతో మొత్తం నిర్వసతుల సంఖ్య 21,000కు చేరుకుందని, సహాయ శిబిరాల్లో సుమారు 3,000 మంది ఆశ్రయం పొందుతున్నారని రాష్ట్ర సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. లక్నోతో సహా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రాగల 5 రోజుల్లో తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలో సెప్టెంబర్11 ఉగ్రవాద దాడి జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన 3,000 మందికి దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. 2001 సెప్టెంబర్11 అల్ ఖైదా ఉగ్రవాదులు 4 విమానాలు హైజాక్ చేసి దాడులకు పాల్పడ్డారు. పెంటగాన్ వద్ద జరిగిన స్మారక కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పాల్గొని నివాళులర్పించారు. మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, జో బైడెన్ కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ దాడుల్లో మరణించిన వారి పేర్లు చదువుతూ వారు దేశం కోసం చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. విమానాన్ని కాపాడేందుకు ప్రాణాలర్పించిన ప్రయాణికుల ధైర్యం కొనియాడారు. ఈ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరంగా అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. రేపటి వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుము

0: మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ లో భాగంగా చైనాలో మోకీలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై 19-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్ కు వెళ్లింది. రెండో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. నిన్న జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ మొదటి సెమీఫైనల్లో మలేషియాను 3-1 తేడాతో ఓడించి భారత్ జట్టు ఫైనల్ చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. మహిళల T20 ఆసియా కప్ క్రికెట్ లో భాగంగా రేపు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను 4-0 తేడాతో ఓడించి శ్రీలంక ఫైనల్ ప్రవేశించింది. 131 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి లక్ష్యం ఛేదించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 12:40 లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాం.

0: మా ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయీ శ్రీపాద పుణ్యసెల్వ పాడిన పాట విన్నారు. రెహమాన్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం కోసం భీమ్స్ పాడిన పాట విన్నారు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

గుంటూరు కారం చిత్రం కోసం సంజిత్ హెగ్డే ఎస్ఎస్ థామన్ పాడిన పాట విన్నారు. రామజోగేశ్ శాస్త్రి రచనకు ఎస్ఎస్ థామన్ సంగీతం. లియో చిత్రం కోసం శ్రీకృష్ణ సాయి చరణ్ భాస్కర్ పాడిన పాట, శ్రీనివాసమౌళి రచన, అనిరుద్ధ రవిచందర్ సంగీతం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు.
1: వీరమణి గంటనే.

0: సాయి అభ్యంకర్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట విన్నారు. డూడ్ చిత్రం నుంచి ఆకాశవాణి. సమయం 1:10. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు 6వ రోజు ఇరు సభలు కొనసాగుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రజావిశ్వాసం చట్టం బిల్లును ప్రవేశపెట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు 6వ రోజు ఇరు సభలు ప్రారంభమైన వెంటనే మంత్రి శ్రీధర్ బాబు ప్రజావిశ్వాసం చట్టం బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలోని వివిధ మహానగరాలు, పట్టణాల పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత పటిష్ట పాలన కోసం ఈ చట్టాన్ని తెచ్చామని మంత్రి చెప్పారు. చిన్నపాటి నేరాలకు శిక్షలు తగ్గించి జరిమానా విధించేలా సవరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. పాలనలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచే విధంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని చెరువులు, నాలాలు, నీటి వనరుల ఆక్రమణలను ఎంతమాత్రమూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవడంలో రాజీపడే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. ఆక్రమణదారులపై హైడ్రా చట్టపరంగా వ్యవహరిస్తుందని చెప్పారు. స్థలాలను ఆక్రమించుకుని తర్వాత క్రమబద్దీకరించుకునే విధానానికి ఇక మీదట అవకాశం ఉండబోదని మంత్రి తెలిపారు. ప్రధానంగా రాజధాని హైదరాబాద్లో అక్రమ కట్టడాల తరలింపుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పౌరుల వాదనలు వినేందుకు అప్పీలేట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. హైదరాబాద్ నగరమంటే కేవలం భవనాలు, ఫ్లైఓవర్స్ కాదని, పచ్చదనం కూడా ప్రధానమని చెప్పారు. వాయు, జల, శబ్ద కాలుష్యాల నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవలసి ఉందని, ఇందుకు ప్రజా సహకారం అవసరమన్నారు. పర్యావరణం, పచ్చదనం కోసం రాష్ట బడ్జెట్లో 10% కేటాయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. నాటిన మొక్కల్లో కనీసం 30% బతికేలా చర్యలు చేపట్టవలసి ఉందని ఆయన అన్నారు. విప్పాది శ్రీనివాస్, సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ సభ్యులు దానం నాగేందర్, బీజేపీ సభ్యులు పాయల్ శంకర్లు ఈ చర్చల్లో పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా చట్టం తీసుకొస్తామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. 2090 లైడర్ సర్వే నెంబర్లో ఇళ్లు, చెరువుల 3D మ్యాపింగ్ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. వ్యాపార రుణాల మంజూరు విషయంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు వివిధ చట్టాలకు సవరణలు తెస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. సవరించిన నిబంధనలపై కలెక్టర్లకు, వ్యాపారులకు విస్తృత అవగాహన కల్పిస్తామని ఈరోజు శాసనసభలో తెలిపారు. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రజావిశ్వాస చట్టం తీసుకొచ్చామని, దీనివల్ల చిన్న, సన్నకారు వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాశక్తిగా తీర్చిదిద్దుతామని, క్రీడలను విద్యతో అనుసంధానం చేసి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తామని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈరోజు శాసనమండలిలో చెప్పారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి శాస్త్రీయ శిక్షణ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని సభ్యులు బల్మూరి వెంకట నరసింహరావు, మహేష్ కుమార్, శ్రీపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. భారత రాష్ట సమితి పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో

0: వ్యాప్తంలో వినాయక మండపాల ఏర్పాటును ఆమె ఈరోజు తనిఖీ చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందిని ఆదేశించారు. వినాయక చవితిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులు, పోలీసులు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో 112 నెంబర్కు సమాచారం అందజేయాలని తెలిపారు. ఎల్లుండి గణపతి నవరాత్రుల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఖైరతాబాద్ పరిధిలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నెల 24వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఖైరతాబాద్ గణేషును దర్శించుకునేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వనపర్తి జిల్లాలో గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సునీతారెడ్డి సూచించారు. మండపాలపై డీజేలకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు పాటలు పెట్టడం నిషిద్దమని తెలిపారు. సీసీటీవీ కంట్రోల్ రూంను ఎస్పీ ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలో పంపిణీకి 2000 వినాయక మట్టి విగ్రహాలను రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందజేసిందని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి అబ్దుల్ నద్దీం తెలిపారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలు పూజించాలంటూ కోరారు. దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉన్న కేసులను కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి శివకుమార్ సూచించారు. రాజీ మార్గమే రాజమార్గమని ప్రతి ఒక్క కక్షిదారుడు భావించాలని చెప్పారు. కరీంనగర్ న్యాయ సేవా సదన్ కార్యాలయ జాతీయ లోక్ అదాలత్లో ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు సాయంత్రం వరకు మేము కరీంనగర్ యూనిట్ లో 8 బెంచ్లు మరియు హుజూరాబాద్ లో 3 బెంచ్లని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. పార్టీస్ సాయంత్రం వరకు ఈ రాజీ రికార్డ్ చేయించుకోవడానికి కోర్టును అప్రోచ్ అయ్యి రికార్డ్ చేయించుకోవచ్చు. ఇది అందరికీ కూడా సుగమమైన మార్గం కాబట్టి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము.
0: రాష్ట్రంలో ఈ రోజు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్, ములుకు, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వానలు పడతాయని వివరించింది. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం కేంద్రంలో ఈ ఉదయంతో ముగిసిన 24 గంటల్లో రాష్ట్రంలోని అత్యధిక వర్షపాతం 62.3 మిల్లీమీటర్లు నమోదైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఈరోజు ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. తిర్యాని, కెరమెరి, వాంకెడి బెజ్జూర్, పెంచికలపేట, చింతల మానేపల్లి మండలాల్లో పలుచోట్ల వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. రేపటి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్ హరిత ఉత్తర్వులు జారీ చేశారు. కొమరం భీం, వట్టివాగు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ నీటిపారుదల శాఖ ఈఈ గుణవంతరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో దయం నుంచి వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఎండిపోయే పంటలకు దీంతో ఉపశమనం లభించినట్లవుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మిడ్ మానేరులోని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఎల్లంపల్లి నుంచి 1709 క్యూసెక్లు వస్తోందని, 170 క్యూసెక్లు అవుట్ ఫ్లో కొనసాగుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21.378 TMCల మేర నీరు చేరుకుంటోందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలు పొందడంలో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాలంటూ ప్రభుత్వం సూచించింది. నిర్మల్ జిల్లాలో 89 అంగన్వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. సంగారెడ్డి జిల్లాలోని బీసీ మహిళలకు ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కోసం అర్హులైన వారు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు 6వ రోజు ఇరు సభలు కొనసాగుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్

బాబు ప్రజా విశ్వాసం చట్టం బిల్లును ప్రవేశపెట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 1:20 దాటి 15 సెకండ్లు. మీరు వింటున్నారు షో టైం. షో టైమ్ లో నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం మీకు తెలిస్తే 0402324 0852 నంబర్ కి వాట్సాప్ ద్వారా ఆన్సర్ ని మీ పేరు వివరాల్ని పంపించేసేయండి. ముందుగా ఒక పాట, ఆ తర్వాత షో టైం కి సిద్ధమవ్వండి.

దేవదాసు చిత్రం కోసం కార్తీక్ సుజాత పాడిన పాట విన్నారు. చంద్రబోధ్ సాహిత్యం, చక్రి సంగీతం. అడిగి అడగలేక ఒక మాటే అడగనా, కాదు కాదు, నేను ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం కూడా చెప్తారు. దానికి నాకేమీ సిగ్గుపడడానికి అవకాశం ఏం లేదు. బ్రిక్స్ అంటే కొన్ని దేశాల సమావేశం కాదు. మీ అందరికీ తెలుసు, ఈరోజు రేపు బ్రిక్స్ సమావేశం జరుగుతోందని. మారుతున్న ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆలోచనలు, అవకాశాలు, ఆవిష్కరణలు ఇవన్నీ కూడా ఒకే వేదికపైకి రావడమే బ్రిక్స్. ఇప్పుడు ఈ వేదికకు మన భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. మారుతున్న ప్రపంచ ఆర్థిక రాజకీయ సమీకరణాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతు ఎంత బలంగా వినిపించబోతుంది అన్న ప్రశ్నకు సమాధానం మనకు బ్రిక్స్లో దొరుకుతుంది. అయితే ప్రశ్న ఏమిటి అంటే, 2026 నాటికి బ్రిక్స్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 2026 నాటికి బ్రిక్స్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? వాటి పేర్లు చెప్పక్కర్లేదు, నంబర్ పంపించండి 0402324085 మా నెంబర్. ఒక మంచి పాట వినిపిస్తాను, ఆ తర్వాత రైట్ ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు చదువుదాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్, మరి ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. అడిగిన ప్రశ్న ఏమిటి అంటే 2026 నాటికి బ్రిక్స్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అని. ఆన్సర్ పంపించినటువంటి శ్రోతలు ఆడిపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి, అప్పలరాజు పెడానా, కనకారావు పెడానా, బుధాన్ పోచంపల్లి, భోగ మార్కండేయ, మాధవి ఆంజనేయులు, బుధాన్ పోచంపల్లి, నేదునూరి కళ్యాణ్చారి, ఇంకా మొహమ్మద్ జైనుద్దీన్, హైదరాబాద్ కొండాపూర్ నుంచి మాలతీ కృష్ణ, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, గణేష్ వేదవతి, దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు పి నాగభూషణ్ రావు, నాగ్పూర్ నుంచి ఇంకా పీర్జాదిగూడ శ్రీనివాస్, ఎస్కే జానీ, బంజారా హిల్స్, బుజ్జి, హుడా కాలనీ, దోర్నాల బాలరాజు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, తిప్పర్తి చిలకమర్రి ఉపేంద్ర, బాలాజీ భువనగిరి నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, అనిల్ కుమార్ గద్వాల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ నుంచి, చోడవరపు నాగేశ్వరరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే బ్రిక్స్లో 2026 నాటికి ఉన్న సభ్య దేశాలు 11. అవి ఏంటి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇంకా యుఏఈ, ఇంకా ఇండోనేషియా. అయితే ఈ బ్రిక్స్ ఈ నెల 12-13వ తేదీన మన దేశంలోనే జరుగుతోంది. మన దేశమే బ్రిక్స్కి ఆతిథ్యం ఇచ్చింది. ఎస్, మరి రెండవ ప్రశ్న అడగాలి అంటే ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాను. రైట్ ఆన్సర్ పంపించిన మరొక శ్రేత పేరు లక్ష్మణ్ పోతుల, ఇన్సాయిపేట, కామారెడ్డి జిల్లా.

ఎస్, మరి షో టైంలో ఇందాకటి ప్రశ్నకు సరైన సమాధానం పంపించిన ఒక నలుగురు శ్రోతలు మిగిలిపోయారు. నాగనాథ్ గుప్తా నిజామాబాద్, పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం, నెమ్మాని నుంచి పున్న వెంకటేశం, అండ్ జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్. హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి సిద్ధంగా ఉండండి ఆన్సర్ చెప్పడానికి. వారణాసిలో మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2026 తొమ్మిదవ ఎడిషన్ యొక్క ఇతివృత్తం అంటే థీమ్ ఏమిటి? వారణాసిలో మహిళా మరియు శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి రాష్ట్రీయ పోషణ్ మా 2026 తొమ్మిదవ ఎడిషన్ యొక్క ఇతివృత్తం థీమ్ ఏమిటి? ఆన్సర్ పంపించాల్సిన మా ఫోన్ నెంబర్ 0402324085 2 నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆన్సర్ పంపించండి.

0: మరికొన్ని క్షణాల్లో శక్తిశీలి వింటారు.
1: మీకు నచ్చిన రంగు
2: తెలుపు.
1: ఎదుటి మనిషిలో మీకు నచ్చేది
2: చిరునవ్వు.
1: మీకు సంతోషం వస్తే ఏం చేస్తారు?
2: డాన్స్.

మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం ప్రియదర్శిని పాడిన పాట విన్నారు. జి సత్యమూర్తి రచనకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను మీ ఆర్జే శ్రవంతి. శక్తిశీలి ఆకాశమే నీ హద్దు, ఇది కేవలం పురుషులకు మాత్రమే. అవునా? కాదు కాదు, మహిళలకు కూడా. ఒకప్పటి పురుషుల ఆలోచన దృక్పథం వేరు. కాలం మారింది, మనుషులము మారాము. ఆడ మగ తేడా లేకుండా అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్ళిపోతున్నారు. ఇది అందరూ ఒప్పుకునేటటువంటి నిజం. మరి అప్పట్లో మహిళలకు అన్ని సౌలభ్యాలు లేవు. అయినా కొందరు స్త్రీమూర్తులు అవకాశాల్ని అందిపుచ్చుకొని సమాజంతో పోరాడి ముందుకొచ్చి సాధించారు. ఇక దేశం విషయంలో కూడా అంతే. దేశానికి సేవ చేయాలని, దేశం పట్ల వాళ్లకున్నటువంటి అమితమైన ప్రేమను, తపనను ఎలాగైనా చూపించాలని వాళ్ళకనిపించినా, ఉండిపోతే ఇలాగే ఉండిపోతాం, తెగించి చూస్తేనే విజయం సాధిస్తాం అని ఆలోచించి ధైర్యంగా నిర్ణయం తీసుకుని

ముందడుగేసిన మహిళ గురించి తెలుసుకోబోతున్నాం ఇవాల్టి శక్తి సీడీలో. అదే ఆలోచనతో ఆనాటి సమాజంతో పోరాడి దేశానికి సేవ చేయాలని ఎయిర్ ఫోర్స్లో చేరినటువంటి మహిళ గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ప్రేమ చిత్రం కోసం ఎస్టి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఆత్రేయ సాహిత్యానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.
1: అందరికీ నమస్కారం.

నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి సమయం 2:30 దాటి 10 సెకండ్లు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ ఆచి శ్రవంతి. ఎస్, మరి ఆకాశమే తన హద్దుగా చేసుకుని దేశానికి సేవ చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఎయిర్ ఫోర్స్లోకి అడుగుపెట్టిన మహిళ గురించి తెలుసుకుంటున్నాం. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఒకప్పుడు విమానం నడపడం అంటే పురుషులకే సాధ్యం అన్నారు. కానీ ఈరోజు అదే ఆకాశంలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ, ధైర్యంగా క్రమశిక్షణ చాటుతూ చరిత్ర సృష్టిస్తున్నారు. దేశ రక్షణలో అత్యంత కీలకమైన దళాల్లో ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ రంగంలో మహిళలు పైలట్లుగా, ఫ్లయింగ్ ఆఫీసర్స్గా, ఇంజనీర్లుగా, మెడికల్ ఆఫీసర్స్గా తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు. ఈరోజు కూడా మనం తెలుసుకోబోయే మహిళ ఎవరంటే భారతదేశపు తొలి మహిళ ఎయిర్ మార్షల్ పద్మావతి బందోపాధ్యాయ. వీరి గురించి ఇవాల్టి శక్తిశీలిలో మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. 1962 భారత్ చైనా మధ్య యుద్ధం జరుగుతున్న రోజులప్పుడు ఆ యుద్ధంలో భారత సైనికుల త్యాగాన్ని తెలుసుకున్నటువంటి 14 ఏళ్ల పాప పద్మావతి బందోపాధ్యాయ మనసు చలించింది. పెద్దయ్యాక ఎలాగైనా దేశ సేవ చేయాలని ఆనాడే నిర్ణయించుకుంది. మరి ఎలా? తన నిర్ణయం, తన ఆశ, తన పట్టుదల తను సాధించిందా, ఎలా సాధించింది, అవన్నీ తెలుసుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

విన్న పాట స్వాగతం చిత్రం కోసం కార్తీక్ చిత్ర పాడింది. గీతరచన వేటూరి, సంగీతమార్పి పట్నాయక్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 2:38 దాటి 41 సెకండ్ స్టూడియోస్లో శక్తిశీలి వింటున్నారు. పద్మావతి బందోపాధ్యాయ ది ఫస్ట్ ఇండియన్ ఎయిర్ మార్షల్ గురించి తెలుసుకుంటున్నాం. 1944 తిరుపతిలో ఎస్ స్వామినాథన్ అలమేలు దంపతులకు జన్మించింది పద్మావతి. పుట్టింది తిరుపతిలోనే కానీ పెరిగింది మాత్రం ఢిల్లీలో. కుటుంబ కట్టుబాట్లు, సమాజ తీరు కారణంగా ఆమె 10 ఏళ్ల వరకు స్కూల్కే వెళ్లలేదు. ఇంట్లోనే బుక్స్ చదువుకుంటూ డైరెక్ట్గా 5వ తరగతిలోనికి అడ్మిషన్ తీసుకుంది. సైన్స్ అంటే మహాప్రాణం, డాక్టర్ అవ్వాలని కోరిక. ఆడపిల్లనేం చదివిస్తారు అనే కాలం అది. అందుకని ఇంటి దగ్గర స్కూల్లో జాయిన్ అయిపోయింది. కానీ అందులో సైన్స్ మాత్రం లేదు. సరే, జాయిన్ అయింది, సైన్స్ లేదు, పర్వాలేదు, మిగతావన్నీ నేర్చుకుంది. ఆ తర్వాత ప్రీ మెడికల్ కోర్సులో జాయిన్ అవ్వాలన్న కోరిక పుట్టింది. తను అవుతాను అంటే పేరెంట్స్ కాదనలేక సరే జాయిన్ చేయిద్దాం అని చెప్పి వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే చిన్న స్కూల్లో చదివింది, పైగా నో సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా. అందుకే ఏ కాలేజీలోనూ తనకు సీట్ ఇవ్వలేదు. ఫైనల్గా ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చేసింది. అయితే మనం ముందే అనుకున్నాం కదా, 1962 భారత్ చైనా వార్ పద్మావతి గారి ఆలోచనలో మార్పు వచ్చేసిందని. అది ఎలాగంటే

ఆర్మీస్ అంటే ఇష్టం కాబట్టి డాక్టర్ అవ్వాలనే కోరిక. యుద్ధంలో చనిపోయిన మన సైనికులను చూస్తే దేశానికి సేవ చేయాలనే కోరిక. అంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలి, తనదేమో డాక్టర్ అవ్వాలని. కానీ దేశానికి సేవ చేయాలంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలి. ఎలా? డాక్టరా, ఆర్మీనా, ఏం చేయాలి అని ఆలోచనలో పడింది. అప్పుడు ఏం చేసింది, ఎలా ది ఫస్ట్ ఇండియన్ ఎయిర్ మార్షల్ అయిందో తెలుసుకుందాం. ఈ పాట తర్వాత వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ ఆర్జీ శ్రవంతితో పద్మావతి బందోపాధ్యాయ, ది ఫస్ట్ ఇండియన్ ఎయిర్ మార్షల్ గురించి తెలుసుకుంటున్నాం. అయితే పద్మావతి గారికి చిన్నప్పటి నుంచే సైన్స్ అంటే ఇష్టం, డాక్టర్ అవ్వాలని కోరిక. అలాగే ప్రీ మెడికల్ కోర్సులో కూడా జాయిన్ అయింది. కానీ 1962లో జరిగినటువంటి భారత్ చైనా మధ్య యుద్ధం, అక్కడ సైనికుల త్యాగాన్ని చూసి మనసు కరిగిపోయింది. ఎలాగైనా దేశానికి సేవ చేయాలన్న కోరిక పుట్టింది. అయితే తను డాక్టర్ అవ్వాలా లేదా ఆర్మీలో జాయిన్ అవ్వాలా అని ఆలోచించింది. కానీ ఆర్మీలోనే జాయిన్ అవ్వాలని చాలా దృఢంగా నిశ్చయించుకుంది. ఆడపిల్ల ఆర్మీ ఏంటి అన్నారు అందరూ. కానీ ఒక్కసారి నిశ్చయించుకున్నాక వెనకడుగు వేసే సమస్య లేదు కదా. అదృష్టం కొద్దీ అదే సంవత్సరం పూణేలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. ఇంకే అందులో చేరడం, కోర్స్ కంప్లీట్ చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ని ఎంపిక చేసుకుని ఉద్యోగం చేస్తూనే ఏవియేషన్ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేసి 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో సైనికులకు సేవ చేసే అవకాశం వచ్చింది పద్మావతి గారికి. పంజాబ్ సరిహద్దుల్లో ఉద్యోగం, గాయపడిన వారందరికీ కూడా తను వైద్యం చేస్తోంది, కాపాడుతోంది. దాదాపు 250 మంది జవాన్లకు వైద్యం అందించింది. కార్గిల్ యుద్ధ సమయానికి పద్మావతి బందోపాధ్యాయ కల్నల్ స్థాయికి ఎదిగారు. తన భర్త కూడా ఎయిర్ ఫోర్స్లోనే ఉన్నారు కాబట్టి వీరిద్దరూ కలిసి అండర్స్టాండింగ్లో తన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే వీరిద్దరికీ కూడా విశిష్ట సేవా పురస్కారం లభించింది. ఇది కూడా ఒక రికార్డే. 2020లో పద్మావతి బందోపాధ్యాయ గారిని పద్మశ్రీతో సత్కరించింది భారత ప్రభుత్వం. అయితే ద ఫస్ట్ ఉమెన్ ఎయిర్ మార్షల్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హిస్టరీ శ్రీమతి డాక్టర్ పద్మావతి బందోపాధ్యాయ గారు, ఇక్కడ ఒక గొప్ప విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. దేశానికి చేసిన సేవతో పాటు ఒక ముఖ్యమైన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. అదే యుద్ధ సమయంలో గాయపడ్డ సైనికులకు వైద్యం అందించడమే కాకుండా అనుకోకుండా ప్రసవించబడినటువంటి ఒక ప్రీమెచ్యూర్ బేబీని కాపాడడం. ఆ యుద్ధ సమయంలో ఈవిడ జవాన్లకు ఎప్పుడైతే వైద్యం చేస్తుందో అదే టైంలో అన్ఫార్చునేట్గా అనుకోకుండా ఒక ప్రీమెచ్యూర్ బేబీ పుట్టడం జరిగింది. మరి ఆ పుట్టిన బిడ్డకు అక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు. ఆ యుద్ధ వాతావరణంలో ఎలాంటి ఎక్విప్మెంట్ లేకపోవడంతో తనేం చేసిందంటే ఒక వర్కింగ్ ఇంక్యుబేటర్ని అప్పటికప్పుడు ఉన్న ఎక్విప్మెంట్తో పాటు రెడీ చేసి ఆ పసికందు ప్రాణాల్ని కాపాడింది. అంతేకాదు తను నార్త్ పోర్కి వెళ్ళి ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్

మన సైనికులు తమను తాము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో రీసెర్చ్ స్టడీ కూడా చేసింది. ఇండియన్ సోల్జర్స్ అండ్ పైలట్స్ కి సియాచిన్ అనే అత్యంత చలి ప్రదేశంలో ఎక్కువగా వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది, కాబట్టి తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలియజేసింది ఈ రీసెర్చ్ స్టడీ. ఇదండి పద్మావతి బంధోపాధ్యాయ గారి గురించినటువంటి విశేషాలు. అందుకే అమ్మాయిలు, మీ కళ చిన్నదైనా పెద్దదైనా దాన్ని గౌరవించండి. మీ ముందున్న అడ్డంకుల్ని చూసి నిరాశ చెంది వెనక్కి మాత్రం తగ్గకండి. ఆకాశానికి ఎలాగైతే హద్దుల్లేవో మన కళలకు కూడా హద్దులు ఉండకూడదు. పద్మావతి బంధోపాధ్యాయ గారి స్టోరీ మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఇది కేవలం మహిళల విజయం కాదు, మారుతున్న భారతదేశానికి ప్రతీక. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ్, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి, శ్రీకాంత్ చారి, శ్రీనివాస చారి, సన్నీ చారి వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న సినిమా సోగ్గాడు నుండి ఈ పాటను కోరుతున్నారు. ఇదే పాటను వినిపించమని నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీవోస్ కాలనీ నుండి కోరుతున్న శ్రోతలు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్

0: చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
1: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
2: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
3: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS MS ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్,
2: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 8639345694.
2: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
3: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా August 17 నుంచి October 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: శ్రోతలు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కాశీబుగ్గ నుండి కోరుతున్న శ్రోతలు చంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, ఆస్ని, సుహాస్ కృష్ణ, భిక్షపతి, సంధ్యారాణి, అరిషిణి, హిమశ్రీ వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై అల్లుడు గారు సినిమా నుండి ఈ పాట విందాం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. తప్పక ట్యూన్ చేసుకోండి.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
5: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటిసి లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్త

సహస్ర జోగ నర్సయ్య పద్మ శ్రీహర్షిణి బాస నరేందర్ శ్యామల భారతి గుజ్జేటి ఆనంద్ సరోజిని శ్రీనిక బండి కిషోర్ హరిప్రియ వారి మిత్రబృందం వీరందరి కోరికపై యజ్ఞం సినిమా నుండి ఈ పాట విందాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి కోరుతున్న శ్రోతలు బిజిలి వెంకటేశం, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై విచిత్ర కుటుంబం సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరగా కోరుతున్న శ్రోతలు, కొరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, అశిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోరికపై మంచి మనసులు సినిమా నుండి ఈ పాట విందాం.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి నిజామాబాద్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
3: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
2: అరే, ఆకాశవాణి నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
3: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
2: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
3: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
4: హలో, ఆకాశవాణి నిజామాబాద్. చెప్పండి.
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
4: కానీ నేను ఎందుకు?
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
4: డిజిటల్ అరెస్ట్?
5: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
4: ఇంత డబ్బా?
5: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
6: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
7: హలో మమ్మా.
6: హాయ్.
8: ఆర్బీఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
0: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ పై వినండి, ఆనందించండి.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
11: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
12: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
13: ముఖాన్ మొటిమలా,
14: హై బాల్,
13: గజ్జా బొబ్బలా,
14: హై బాల్,
15: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
16: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
15: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,000,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
7: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
8: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
14: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
17: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
18: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
19: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
20: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
19: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
20: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 08462253344.

ఆ పాటతో ఈనాటి లలిత గీతాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో మరి ముందుగా కొండవీటి సింహం నుండి ఈ పాట విందాం.

ఆ పాటతో ఈనాటి సినీరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ముందుగా 6:00 హిందీలో వార్తలు కొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహిళలను కేవలం రుణాలు తీసుకునే లబ్దిదారులుగానే కాకుండా ఆర్థికవేత్తలుగా ఆస్తుల యజమానులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాష్ట్రంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడే తక్కువ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 22A భూముల సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు. గత పాలకులు ధరణి పోర్టల్ను వాడుకుని లక్షలాది ఎకరాల భూక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ధరణిలోని లోపాల వల్ల 5 లక్షలకు పైగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించిందని పేర్కొన్నారు.
1: బైఫర్కేషన్ చేసి కలెక్టర్లు, ఎండోమెంట్ కమిషనర్ దగ్గర, ఒక్క బోర్డు సీఓ దగ్గర కూడా వారి వారికి పంపించిన అధ్యక్ష, అవి రావటంతో వీటికి సంబంధించిన కూడా ఈ సాఫ్ట్వేర్ లో భూభారతలో అప్లోడ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష.
0: 125 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేపట్టామని, పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని గ్రామాల్లో సర్వే పూర్తి చేసి రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలను కేవలం రుణాలు తీసుకునే లబ్దిదారులుగానే కాకుండా ఆర్థికవేత్తలుగా ఆస్తుల యజమానులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఇందిరా మహిళా శక్తి పథకం ఒక కొత్త ఆర్థిక నమూనాగా నిలుస్తోందని తెలిపారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు 70,000 కోట్ల రూపాయలు రుణాలు అందజేశామని, 1,903 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేశామంటూ మంత్రి వెల్లడించారు. దీని ద్వారా 16 లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నారు. మహిళలను బస్సుల యజమానులుగా తీర్చిదిద్దామని, ఆర్టీసీ ద్వారా ఒక్కో బస్సుకు నెలకు 70,000 ఆదాయం లభిస్తోందని పేర్కొన్నారు. శిల్పారామం సమీపంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ద్వారా ఇప్పటివరకు 10 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా చట్టం తీసుకొస్తామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. 2090 లైడర్ సర్వే నెంబర్లో ఇళ్లు, చెరువుల 3D మ్యాపింగ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. వ్యాపార రుణాల మంజూరు విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించేందుకు వివిధ చట్టాలకు సవరణలు తెస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. హైదరాబాద్ నగర ప్రజల ఆలోచనలకు విరుద్దంగా 3 కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్బాబు ఆరోపించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ క్యూర్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూర్ బిల్లు కార్పొరేటర్ల హక్కులను హరిస్తుందని, పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతాయని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ది, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై నగర ఎమ్మెల్యేలతో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పనిచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధుల గౌరవంపై చర్చించాలని ఆయన శాసనసభలో కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాల్సిందిగా నిర్వాహకులు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్ వ్యవస్థ బలోపేతానికి ఐఐటీ హైదరాబాద్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. సాంకేతిక నాలెడ్జ్ భాగస్వామిగా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరించనుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఐఐటీ డైరెక్టర్ బిఎస్ మూర్తి ఈ ఒప్పందంపై ఈరోజు సంతకాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ భారత రాష్ట సమితి పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సభాపతిగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రిగా, పల్లా రాజేశ్వర్రెడ్డి, గంగుల కమలాకర్లు మంత్రులుగా వ్యవహరిస్తున్న ఈ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్, 22A అంశం, నీటి పంపకాలు, కాంగ్రెస్ 1000 రోజుల పాలనా హామీలపై చర్చించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం అప్పంపల్లిలో అమరవీరుల స్తూపానికి ఎంపీ డీకే అరుణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1947లో రజాకార్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి 11 మంది అమరులయ్యారని, సెప్టెంబర్ 17న సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు.
2: కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అనేక సంస్థానాలు ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి తెలిసిన నేపథ్యంలో వెంబడే సైనిక చర్యను చేపట్టి తెలంగాణలో 17 తెలంగాణకు స్వతంత్రం వచ్చినటువంటి రోజు.
0: రాష్ట్రంలో ఈ రోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

0: ప్రభుత్వం సూచించింది. చిన్న వివాదాలను పెద్దవిగా చేసుకుని నష్టపోకుండా లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ కోరారు. జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ పై బీజేపీ మాట్లాడడం లేదు అనడం తప్పని ఆ పార్టీ రాష్ట్ర అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. 2017లోనే మండలిలో తాను ఈ అంశంపై మాట్లాడానని అందుకు రికార్డులు కూడా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో 5,000 కోట్ల రూపాయలు ఉన్న బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15,000 కోట్లకు చేరిందని ఆరోపించారు. పాలిటెక్నిక్ ఫీజులపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, విద్యార్థులపై అదనపు భారం మోపబోమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. స్కిల్ వర్సిటీ పరిధిలోకి తెచ్చిన లెక్చరర్ల ఉద్యోగ హోదా మారదని స్పష్టం చేశారు. విద్యార్థులకు 2,000 స్టైఫండ్ ఇస్తామని గుర్తు చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను 14 సెప్టెంబర్లోపు లిఖితపూర్వకంగా సమర్పించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. 19న తుది జాబితా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. ఆలయ అభివృద్ది పనుల వల్ల ప్రధాన ఆలయంలో పూజలు ఏకాంతంగా నిర్వహిస్తామని, భక్తుల కోసం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక మండపం ఏర్పాటు చేస్తున్నామని ఈవో రమాదేవి తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాశక్తిగా తీర్చిదిద్దుతామని, క్రీడలను విద్యతో అనుసంధానం చేసి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తామని క్రీడాశాఖ మంత్రి వాకిట్టి శ్రీహరి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన ఈరోజు శాసనమండలిలో చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహిళలను కేవలం రుణాలు తీసుకునే లబ్దిదారులుగానే కాకుండా ఆర్థిక వేత్తలుగా, ఆస్తుల యజమానులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాష్ట్రంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 వార్తలు వింటారు.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య ప్రథమ దివసే సర్వసమ్మత్య నవదెహలీ ఘోషణాపత్రం అంగీకృతం. ఘోషణాపత్రస్య అంగీకారః సదస్య రాష్ట్రాణాం సమన్వితానాం సంకల్పానాం కృతే స్పష్ట మార్గదర్శకః ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా మలేషియా, వియత్నాం, ఇథియోపియా ప్రధానమంత్రిభిః తథా అబుదాబీ యువరాజేన సహ ద్విపక్షీయ వార్తా సంచాలితాః. అద్య సాయం చీన రాష్ట్రపతినా షీ జిన్ఫింగ్ వర్యేణ సహ సంభాషణం విధీయతే. షడ్వర్షీయ స్థగనం సమాపయత చీనదేశేన అస్య మాసస్య ఏకవింశతి దినాంకాత్ గ్వాంగ్షౌ నవదెహలీ మధ్యే నియమిత యాత్రి విమాన సేవాః పునః ప్రారప్స్యంతే. అపి చ మహిళా హాకీ క్రీడాయాం చీనస్య ముఖీనగరే ఆయోజితాయాం కనిష్ఠ ఏషియా చషక స్పర్ధాయాం దక్షిణ కొరియా దేశం 5-1 ఇతి అంకైః పరాభూయ భారతం అంతిమ చరణం ప్రావిశత్. अथ वार्ताः विस्तरेण. अद्य नवदेहल्याम् 18 ब्रिक्स शिखर सम्मेलने प्रधानमंत्री नरेंद्र मोदी इथियोपिया, मलेशिया, वियतनाम इत्येतेषां देशानां प्रधानमंत्रिभिः अथ अबुधाबिनः युवराजेन सह द्विपक्षीय गोष्ठीनां श्रृंखलां प्रारब्धवान्. कूटनीतिक वार्तानां अस्याम् आवृत्तौ ప్రధానమంత్రిణా సర్వప్రథమం ఇథియోపియా దేశస్య ప్రధానమంత్రిణా డాక్టర్ అబీ అహ్మద్ అలీ సన్నిధేన సహ ఉచ్చస్తరీయ సంభాషణం విహితం. విదేశమంత్రాలయేన విజ్ఞప్తౌ సంసూచితం యత్ ఉభౌ నేతారౌ ద్వయోః దేశయోః విశేష రణనైతిక సంధిం నూతనాం ఔన్నతిం నేతుం సంకల్పం గృహీతవంతౌ. గోష్ఠ్యాం ముఖ్యతయా ఆర్థిక సహయోగస్య, రక్షా సురక్షా సంబంధానాం తథా క్షమతా సంవర్ధనస్య క్షేత్రేషు ప్రగతేః సమీక్షణం కృతం. ఏషా మహతి సంపూర్తిః గత వర్షస్య డిసెంబర్ మాసే అసిస్ అబాబా నగరే ప్రధానమంత్రిణః మోదినః ఐతిహాసిక ప్రవాసస్య పరిణామస్వరూపేణ సంజాతా. భారతస్య

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయము ఇప్పుడు వినండి రంగస్థలి కార్.

0: అమ్మా,
1: నా మా నగరమైన మహేంద్రాపురి పట్టణము నా నామము నీలావతి అంటున్నారు. నా భర్తాలుడైన వీరన్నకు చెప్పుడు, మేమైనా అంతాపురం లోపల పోగుచున్నాము.
0: సరేనమ్మా,
1: నిజమోనా?

0: రాజా.
1: మా యొక్క పురమైన మహేంద్ర నగరి, మా తండ్రి అయినా కశకుడు, నా పేరు వీరణ కశపుడు.
0: నీ పేరైనా ఇరాన్ కశపుడు.
1: సభ చేసి కూర్చున్నాడు.
0: ఇరాన్న కశపుడు సభ చేసుకున్నాడు.

0: వేరే వాళ్ళు.
1: వై మంత్రి,
0: మీరైనా ఎవరు?
1: నేను త్రిలోక చంచారిని, నారద మునేంద్రుణ్ణి.
0: నారద మునే?
1: అవును.
0: ఎక్కడ వెళ్తున్నావు?
1: ఇక్కడ మహేంద్ర నగరంలో మహేంద్ర నగర్ పరిపాలన చేసే ప్రభుడు ఎవరు?
0: ఈరన్న కచ్చుడు.
1: ఈరన్న కచ్చుడా? అతని వద్దకు వెళ్తున్నాను.
0: సరే స్వామి, వెళ్ళండి వెళ్ళండి.
1: నారాయణ నారాయణ నారాయణ రాజేంద్రమా.
0: నారద, మీరు ఎవరు?
1: ధనవంతురా. నేను త్రిలోక చంచారిని, నారద మునేంద్రుణ్ణి.
0: నువ్వా?
1: అవును.
0: ఎందుకు వచ్చినావు?
1: నేను నీ వద్దకు వచ్చినాను.
0: వచ్చినావా? సరే సరే సరే.
1: జై హరి నారాయణ.
0: నారద,

0: నీ భయంకో
1: భయంకో
0: నీ బీడకి
1: బీడకి
0: నా పక్కల చెమండల జల జల రాతున్నాయి.
1: భయంకో
0: అవును దానవేంద్ర.
1: అయితే చెమండల నీకు చెమండల చెప్పింటా బాబు
0: కమలము లోపల ఇనుము రీతిగా ఇనుము వ్యాపారం కనిపిస్తారు ఆ ప్రజలు కనిపిస్తాను నేను.

0: నీ మంచి పాట కొంచెం వినడు, నీ తీసుకుపోయి మాత్రం భంగం చేయండి.
1: ఇప్పుడైనా గాని ఈ మహేంద్ర నగరంలో నీలావతి గర్భవతి ఉన్నది. ఆ గర్భవతి ఉండగానే ఈ నారదమునింద్రుని ఓం నమో నారాయణాయ నమః, ఓం నారాయణ నాయన నమః అని రాసి పెట్టి ఇక్కడ గర్భవతి అని రాసినాను. ఈ ఈరణ కశ్యపునికి కుమారునికి కలహం పెట్టినాను, యుద్ధం జరుగుతున్నది.
2: సరేనా?
1: అవును.
2: ఏమైనా అదేమ్మా?
3: ఏమి పాలుడు ముట్టాడు?

0: వయసునంత ఎప్పుడైనా నీలావతికి మా చక్కని కుమారుడు పుట్టినాడు స్వామి ప్రాణేశ్వర స్వామి.
1: ఏమి?
0: ఎవరైనా మనకు చక్కని కుమారుడు జన్మించినాడు,
1: సరే,
0: వారైనా బ్రాహ్మణులో పంపి నామకరణం పెట్టించు.
1: సరే శంబరా, బ్రాహ్మణ పిలిపించండి, నామకరణం పెట్టించండి.
2: పిలిపిస్తున్నాను.
0: ఎప్పుడైనా ఆ పిల్లగాడి పేరైన భక్త ప్రహ్లాదుడని నామకరణం వెళ్ళినది. అలాంటికైనా చాలా సంతోషం.
1: సరే, మా చక్కని నామకరణం పెట్టించండి కదా. సరే మహేంద్రపురకు సంతోషం.
3: ఓం నమో నారాయణ.

0: శివనంద మూర్తికి. వైశంబరా, మా నగరము మహేంద్రపురి పట్టణము.
1: మహేంద్రపురి పట్టణం.
0: మా చిన్నప్పుడు హిరణ్యకశిపుడు, మా తల్లి నీలావతి, నా పేరు ప్రహ్లాదుడు అంటున్నారు.
1: మరి ఎక్కడికి వెళ్తున్నావు?
0: మా తండ్రి వద్దకి.
1: వెళ్ళండి వెళ్ళండి.
0: నాయన
2: కుమారా, చల్లవర్తిరాని
1: కుమారా,
2: ఆచార్యుల్ని పిలిపించి నా కుమారుడికి మాత్రం చదువు నేర్పించాడు. ఏమి, మహేంద్రపురి నగరంలో ధనకులం మనది హరిహర అంటున్నాడు, ఏం కనర్థం?
3: రాజోత్తమ, రాజేంద్రమ, నీవైనా ఈనాడు నీ కుమారునికి చదువులు బుద్ధులు జ్ఞానం చెప్పమని నన్ను పిలవంపావు కదా, అలాంటిగా నీ కుమారునికి చదువు చెప్తా.
2: చెప్పండి.
0: రామనామ

0: గురువారా
1: ప్రహ్లాద
0: గురువారా
1: మీకే నా ఇవల్ల మీ జనకుడైన ఈరన్న కచ్చపుడు ఆ ఈరన్న కచ్చపుడు నీకు చదువులు నేరటానికి ఆ బాలులతో సరి నిన్ను కూడా పంపినాడు. ఇవల్ల ఒక్కసారి నీ నోటితో నీ శివశివ అనుమనాయన.

0: ఏమి? ఈ బాలులంతా ఒక పలుకు పలుకుచున్నారు, మేము ఒక పలుకు ఉండగా ఈ శివజ్ఞానముండగా నీవు అయినామము మాట్లాడుతున్నవేమి? ఇది నాతో కాదు. ఎవరు ఈరన కచ్చిపుడి వద్దకు పోయి అతనికి నీ బుద్ధి జ్ఞానం చెప్పినావు అని అప్పచెప్పి వచ్చేదాను.
1: ఓ
0: రాజా
1: రాజుత్తమా.

0: నీ కుమారుడే నా బుద్ధి జ్ఞానములు విద్యలు నేర్చున్నాడు, ఇదిగో నీ కుమారుడు.
1: సరే
2: వందనములు.
1: ఆ గురువులు చెప్పిన విద్య మాత్రము నా ముంగడి కొంచెం చదవండి.
2: ఏ శ్రీమన్నారాయణ.

0: శబ్దమరుడా, ఆ శబ్దమరుడు
1: నాయన
0: శివ శివ నుండి
1: నాయన తండ్రి నాకు ఎవరు చెప్పలేదు,
0: చెప్పలేరు
1: తల్లి, చెప్పలేదు తండ్రి, చెప్పలేదు నాకు చెప్పిన వారు ఎవరు, విద్యలో శ్రీమన్నారావు చెప్పాడు.
0: ఏయ్ ఎవరు తరగ మన ఏ విషయం.

0: ధనియా కులం. ధనియా కులం పుట్టి ఇష్టమూర్తి పేరు తీసిన వారి నువ్వు ఆ మతం మర్చి మన ధన్య కులం చేయరు.
1: మన కులం ధనియా కులం, మన మతము
0: మత శివ మతము అడ్డగొట్టు
1: నాయన
0: రుద్రాక్షణ మెల్లవేయాలను గజ శ్వేత
1: మన కులం ధనియా కులం.

0: తండ్రి ఎంత మంచి కులము ఉండగాని
1: ఉన్నగాని కులంతో కారణం
0: గుణముతో కారణం నాయన.
1: సరే కానీ ఆ మతం మాత్రం పోయిపోతురా, మన శివమతం దిగు. సరే
0: శివనారాయణ
2: కుమారా, ఎవరు నా భర్తాలుడైనా చాలా క్రోధించి నా కుమారుణ్ణి మా వద్దకి పంపినారు నాయనా. కుమారా, నా అదుపు

0: అనగని మణాకులము ధనజాకులము ఈ ధనజాకులంలో పుట్టివు నీవు. ఈ లాటిగా ఈ పలుకులు నీవు హరినామ శబ్దం
1: మాట్లాడు కుమారా. అమ్మను నీవెంత

0: ఏమంటివి నాయన?
1: ఇప్పుడు అరిని నమ్ముకుంటే మనకు సొమ్మైతున్నాడు, మన ధనమైతున్నది.
0: నిజమూడా
1: మనకు హరిచతుడు కాను తల్లి నీలావతి
0: నీవా వైకుంఠుడు.

కాదా? మీకే నా ఎన్ని విధములు చెప్పినా ఇవన్నీ వితవులు చెప్పినయు. హరినామము వదిలిపెట్టకుండా శివశివాను నాయనా.

0: కుమారా,
1: మా జనకునికి హిరణ్యకశిపుని గింజ ఎక్కువ చతురు అయిండొచ్చు.
0: అవును
1: తిరుమలానంద మూర్తి.
0: అవును
1: నాకు మిత్రుడు, అతను నమ్ముకుంటే సొమ్మైతుంది.
0: నాయనా కుమారా, మీ చిన్న తండ్రిని చంపిన వాడు పాపాత్ముడు, కర్ముడు, నీచుడు. నా మాటలు విని వితవులు చెప్పినా గాని
2: వింటలేడు.
0: వింటలేడు? నీవు నా కుమారునికి బుద్ధి జ్ఞానము చెప్పు నాయన.
2: సరే సరే, ఒక్కసారి శివశివని
1: మీరా
2: సరే శంబరా, ఆ గజములు తెప్పించి తొలగించు.
3: తీసుకొచ్చాను.
2: మనం వచ్చింది కదా సముద్రంలో కూడా ఏంటి.
3: ఆ సముద్రానికి
0: తీసుకుపోయి ఆ పర్వత కొండల మీద ఆ కాలు చేతులు నరికి వేస్తున్నా. ఆ గ్యాడి వాడిని వచ్చాను.
4: మీరింతవరకు లీలావతి జానపద కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావాల్సింది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు వ్యవసాయంలో మల్చింగ్ పద్ధతి చేపట్టి చక్కటి ఉత్పత్తిని పెంచుకోవలసిందిగా రైతులకు సూచిస్తున్నారు. ఈ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక భూమిక పోషిస్తుంది. ఇప్పటికీ 20-70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం పెరిగి నేల, నీరు, వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే నీటి లభ్యత తగ్గుతుంది. కొన్ని ప్రాంతాల్లో లభ్యత పెరిగినప్పటికీ అధిక ఖర్చుతో కూడుకుంది. కాబట్టి వ్యవసాయంలో పంట వనరుల ఉత్పాదకతను పెంచడానికి కొన్ని పద్ధతులను ఆచరించాల్సిన అవసరం ఉంది. నేల, నీరు, వాతావరణ పరిరక్షణకు పాటించవలసిన మెలకువలో మల్చింగ్ లేదా ఆచ్ఛాదన ముఖ్యమైనది. మల్చింగ్ అనే పదం జర్మన్ భాషలో మల్ అనగా కుల్లడానికి మృదువైనది అనే పదం నుండి ఉద్భవించింది. మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థాలతో కప్పి ఉంచి మొక్క వేర్లను వేడి, చల్లదనం, వర్షాభావ పరిస్థితుల నుండి కాపాడడాన్ని మల్చింగ్ అంటారు. సాధారణంగా వివిధ పదార్థాలతో మల్చింగ్ చేసినప్పటికీ ప్రధానంగా రెండు రకాలుగా, అనగా సేంద్రియ, కృత్రిమ మల్చింగ్ విధానాలను వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ విధంగా అయితే ఇప్పుడు కృత్రిమ మల్చింగ్ పద్ధతి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మన రైతులు ఉపయోగించుకోవాలి అన్న సూచనలు మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నేలలో కలిసిపోని పదార్థాలను ఆచ్ఛాదనంగా అంటే మల్చింగ్కు వాడకాన్ని కృత్రిమ మల్చింగ్ అంటారు. పిండి చేసిన రాళ్ళు, కంకర, గులకరాలు. అయితే శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ మల్చింగ్ విధానానికి పనికొచ్చే పదార్థాలను ఈ విధంగా వివరిస్తున్నారు. పిండి చేసిన రాళ్ళు, కంకర, గులకరాలను ఉపయోగించి వీటిని 3-4 సెంటీమీటర్ల పొలాల్లో పండ్ల చెట్ల మొదల్లో వాడవచ్చు. వీటి ద్వారా కలుపు నివారణతో పాటు నేలలో తేమ ఆవిరి కాకుండా నిల్వ ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ సిస్టము గురించి ఈ విధంగా ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ షీట్ తేలికగా ఉండి తక్కువ ధరలకు లభిస్తున్నందున రైతులలో మంచి ఆదరణ పెరిగి వీటి వాడుక గణనీయంగా పెరిగింది. ప్లాస్టిక్ మల్చింగ్ చేయడం ద్వారా మనకు కలిగే లాభాలు: ప్లాస్టిక్ మల్చి నేలలో ఉండే తేమను ఆవిరి కాకుండా అడ్డుకొని బిందు నీటి పద్ధతిలో నీరు అందిస్తే నీటి ఆదాతో పాటు ఉన్న నీటిని మరికొంత విస్తీర్ణంలో పంటల సాగుకు వాడవచ్చు. నీటి ఆవిరిని తగ్గించడంతో లోతైన నేల పొరల్లోని లవణాలను పై పొరలోకి రాకుండా పంటను కాపాడుతుంది. కలుపు మొక్కలపై సూర్యరశ్మి పడకుండా కిరణజన్య సంయోగ క్రియ అడ్డుకొని వాటి పెరుగుదల తగ్గిస్తుంది. రసాయన ఎరువులను మొక్కల మొదళ్ల దగ్గర వేయడం ద్వారా నీటి ద్వారా జరిగే పోషకాల నష్టాన్ని తగ్గిస్తుంది. నేలలో తేమ సరైన పాలలో ఉండడం చేత నేల గుల్లబారి, మొక్కల వేరు వ్యవస్థ దృఢంగా ఉండి భూమి లోపల ఉన్న పోషకాలు మొక్కలకు సమృద్ధిగా లభిస్తాయి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేలలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య చర్యలు పెరిగి మొక్కలకు అన్ని పోషకాలు అందుతాయి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ కొన్ని రకాల పురుగులకు వికర్షకంగా కూడా పనిచేస్తుంది. పారదర్శక ఫిల్మ్ కలిగిన మల్చింగ్ షీట్ ద్వారా వేసవిలో నేలలోని చీడపీడలను సూర్యరశ్మి సహాయంతో నివారిస్తుంది. శీతాకాలంలో రాత్రి సమయంలో కూడా నేలవెచ్చగా ఉండి విత్తనం మొలకెత్తే సమయం తగ్గడంతో పాటు బలమైన వేరు వ్యవస్థ కలిగి నాణ్యమైన మొక్కగా పెరుగుతుంది. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ భారీ వర్షాలు కురిసినప్పుడు నేల కోత కాకుండా నివారిస్తుంది. సేంద్రియ మల్చింగ్ పోలిస్తే అధిక సమయం మన్నిక కలిగి ఉంటుంది ఈ ప్లాస్టిక్ మల్చింగ్. ప్లాస్టిక్ మల్చింగ్ షీటు రకాల గురించి మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నలుపు రంగు మల్చింగ్ షీట్లు నీటిని ఆవిరి కాకుండా సూర్యరశ్మిని ప్రసరించకుండా నేల ఉష్ణోగ్రత పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఇక పారదర్శక మల్చింగ్ షీట్లు వేసవి నేలలో సూర్యరశ్మి లోపలికి ప్రసరించడం ద్వారా క్రిమి కీటకాలను, తెగుళ్లను, కలుపు విత్తనాలను నివారించవచ్చు. పసుపు నలుపు రంగు మల్చింగ్ షీట్లు రెండు వైపులా వేరువేరు రంగు కలిగిన షీట్లు వాడడం ద్వారా అన్ని కీటకాలను ఆకర్షించి అవి కలుగజేసే నష్టాన్ని తగ్గిస్తాయి. తెలుపు నలుపు రంగు మల్చింగ్ షీట్లు నేలను చల్లగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇక వెండి రంగు నలుపు రంగు మల్చింగ్ షీట్లు తేనె మంచు పురుగు, తెల్ల నల్లి పురుగులకు వికర్షకంగా పనిచేసి వాటి ఉధృతిని తగ్గిస్తాయి. అయితే ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు ఎంపిక, వాడకం గురించి ఈ విధంగా కొన్ని సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వివిధ మందం గల
ప్లాస్టిక్ సీట్లను మైక్రాన్లలో లేదా గేజ్లలో కొలుస్తారు. మల్చింగ్ సీట్లు 7 నుండి 200 మైక్రాన్ల మందంలో ఉండి వివిధ కాల పరిమితి కలిగి పంటలకు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు స్వల్పకాలిక పంటలకు తక్కువ మందం గల సీటును, దీర్ఘకాలిక పంటకు ఎక్కువ మందం గల సీటును వాడవలసి ఉంటుందని సిఫారసు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. పంట మొక్కల చెట్లు వివిధ ఎదుగుదల దశలో 20 నుండి 80% విస్తీర్ణంలో మల్చింగ్ చేయవలసి ఉంటుంది. కాలాన్ని బట్టి కూడా వేసవి కాలంలో తెలుపు రంగు, శీతాకాలంలో నలుపు రంగు, వర్షాకాలంలో రంధ్రాలు కలిగిన మల్చింగ్ సీట్లను వాడవలసి ఉంటుంది. ఇక ఈ ప్లాస్టిక్ మల్చింగ్ చేసే విధానము గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. విత్తుటకు ముందు ఈ మల్చింగ్ సీట్లను ఏ విధంగా ఉపయోగించాలి? మల్చింగ్ సీట్లపై మొక్కల వరుసలు, 2 మొక్కల మధ్య దూరాన్ని బట్టి పొలంతో విత్తుటకు ముందే రంధ్రాలు చేసుకుని పొలంలో సీటుకు 5x10 సెంటీమీటర్లు లోతు గాడి తీసుకొని సీటును కత్తిరించి చివర్లను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. దీని వలన మల్చింగ్ సీట్ గాలికి ఎగరకుండా ఉంటుంది. ప్రస్తుతం మొక్కల వరుసల, మొక్కల దూరాన్ని బట్టి ట్రాక్టర్తో నడిచే మల్చింగ్ను పరిచే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంకో విధానము నాటిన పైరుకు మల్చింగ్ చేసే విధానం గురించి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. మల్చింగ్ సీటును మొక్కలకు అనువైన పరిమాణంలో కత్తిరించుకొని వాటిని మొక్క చుట్టూ తొడిగి అన్ని వైపులా మల్చింగ్ సీటును గాడిలాగా తీసి 4-6 ఇంచుల మందంలో మట్టితో కప్పాలి. ప్లాస్టిక్ మల్చింగ్ వాడకంలో పాటించవలసిన మెలకువలు ఈ విధంగా సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్లాస్టిక్ మల్చింగ్ సీటుపై మధ్యలో పైపుతో కానీ కాల్చిన గొట్టంతో కానీ రంధ్రాలను చేసి అందులో విత్తనాలను వేసుకోవాలి. ప్లాస్టిక్ సీటును పరిచే సమయంలో ఒకవైపు సీటును నేలలో గాడిలో కప్పి ఉంచి మిగతా సీటును పొడుగ్గా లాగాలి. మల్చింగ్ సీటు పరిచే ముందుగానే నేలను బాగా తయారు చేసి ఎరువులను వాడాలి. మల్చింగ్ సీటును బలంగా లాగాలి.

రాదు. సీటును మరి వదులుగా బిగుతుగా అమర్చకుండా వేడి సమయంలో వ్యాకోచించకుండా చల్లని సమయంలో కుంచడానికి అనువుగా ఉండాలి. ఈ మల్చింగ్ సీటును అధిక ఎండ ఉన్నప్పుడు కాకుండా ఉదయం సాయంత్రం వేళలో పరుచుకోవాలి. ప్లాస్టిక్ మల్చింగ్ సీటు వేసినప్పుడు డ్రిప్ పద్ధతిలో సాగునీరు అందిస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుందని రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మన రైతు సోదరులకు ప్లాస్టిక్ మల్చింగ్ విధానాన్ని పాటించి చక్కటి మొక్కలను చక్కటి పంటలను పండించి అధిక ఆదాయాన్ని పొంది సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు.

0: ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా చేరండి, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ పరిచయం చేయండి, ఆకర్షణీయమైన కమిషన్లు రివార్డ్లు పొందండి.
1: ఈ వృత్తిలో అనుభవం లేకపోయినా పర్వాలేదు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ మంచి అవకాశంతో పాటు శిక్షణ కూడా అందిస్తుంది.
0: చేతిలో డిగ్రీ, మనసులో నమ్మకం ఉంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా సంపాదనలో ముందడుగు వేయండి. ఏజెన్సీ రిక్రూట్మెంట్ మేనేజర్ శ్రీ డి భరత్ రెడ్డి గారిని సంప్రదించండి. మొబైల్ నంబర్ 9573556971.
1: ఓరియంటల్ ఇన్సూరెన్స్, మీ ప్రతిభకు అవకాశం, మీ కృషికి తగిన ఫలితం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: చెల్లి చిత్రం కోసం శ్రీనివాస్ టిమ్మి పాడిన పాట విందాం. గీత రచన భోనచి.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం

ప్రసార వివరాలు. ఈ సాయంత్రం మరియు రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కొన్ని ముఖ్య అంశాలు.

ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 సినిమా పాటలు. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 జానపద గీతాలు. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్.

9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత రవి వాసరియ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, ఇవి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కొన్ని ముఖ్యాంశాలు. 6:10 భక్తి రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:40 సూక్తి సుధ. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ప్రభాత లహరి.

7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు.

8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. ఎనిమిది గంటల 30 నిమిషాలకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి, షుగర్, థైరాయిడ్, హార్మోనల్ సమస్యల గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. 9 గంటలకు హృదయ రాగాలు, 10 గంటలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు 2026 మొదటి రోజున న్యూఢిల్లీ డిక్లరేషన్ను సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సుస్థిర అభివృద్ది, పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ మార్పులు వంటి అంశాలపై అన్ని దేశాల అభిప్రాయాలు గౌరవిస్తూ బహుళపక్ష విధానంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ముగింపు ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్యదేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
1: బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 का డ్రాఫ్ట్ ప్రస్తుత है. इसमें हमारी चर्चाओं का सार प्रमुख वैश्विक और क्षेत्रीय विषयों पर हमारे दृष्टिकोण शामिल है. साथ ही ब्रिक्स कोऑपरेशन को और सुदृढ़ करने की प्राथमिकता समाहित है. मैं डिक्लेरेशन को एडॉप्ट करने का प्रस्ताव रखता हूं. किसी सदस्य की ओर से आपत्ति व्यक्त नहीं की गई है. न्यू दिल्ली डिक्लेरेशन 2026 को सर्वसम्मति से एडॉप्ट किया जाता है.
0: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలు జరపాలంటూ పిలుపునిచ్చింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణతో పాటు అడ్డంకులు లేని మానవతా సాయం అందించాలని, పాలస్తీనా హక్కులకు మద్దతు ఇస్తున్నట్లు పునరుద్ఘటించారు. రాబోయే 20 ఏళ్ల కోసం నూతన

0: ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నావికుల అత్యవసర సహాయం కోసం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలను ఎంతమాత్రమో ఆలస్యం చేయలేమని, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాధికారంలో సరైన ప్రాతినిధ్యం దక్కాలన్నారు.
1: అబ్ సమయ హై కి హమ్ బ్రిక్స్ మే హమారీ ఏక్తా ఔర్ సహమతి కో వైశ్విక్ మంచ్ పర్ ఠోస్ పరిణామో మే బద్లే. అగలే 20 వర్షో కే లియే హమే ఏక్ నయే ఔర్ అంబిషియస్ ఎజెండా పర్ కామ్ కర్నా హోగా. ఇస్కి శురువాత్ హమే అప్నే ఖుద్ కే వర్కింగ్ సిస్టమ్ సే కర్నీ హోగీ. బ్రిక్స్ కి అధ్యక్షతా హర్ వర్ష బదల్తీ హై, కింతు ఇస్కి వజహ సే హమారా ఇన్స్టిట్యూషనల్ మొమెంటమ్ నహీ రుక్నా చాహియే.
0: ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ నూతన వసతులు అత్యవసర వైద్య సంరక్షణ అందించడంలోనూ, వ్యాధి సంకేతాలను ముందస్తుగా గుర్తించడంలో రాష్ట్ర సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు. సాధారణ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే మౌలిక వసతుల అవసరాన్ని కోవిడ్-19 మహమ్మారి గుర్తు చేసిందన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 631 క్రిటికల్ కేర్ బ్లాకులను మంజూరు చేసినట్లుగా వెల్లడించారు.
2: This pandemic was converted into an opportunity, and keeping that factor in mind, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021, and we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time.
0: యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అధ్యక్షులు, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జోమార్ట్ తోకాయేవ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విద్యారంగ సహాయ మంత్రి సుకాంతా మజుందార్ స్వాగతం పలికారు. బలమైన సాంస్కృతిక ప్రజా సంబంధాల పునాదిగా భారత్ కజకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం చాలా బలంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ముఖాముఖి కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, ఈ నిధుల ప్రవాహం భారతదేశ స్థూల ఆర్థిక మౌలిక అంశాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, తక్కువ వ్యవధిలోనే విదేశీ మూలధనాన్ని ఆకర్షించే సామర్థ్యాన్ని చాటి చెబుతోందని అన్నారు. పెరుగుతున్న వృద్ధి మధ్య కరెన్సీ చలామణి, ఫోరెక్స్ జోక్యం, బ్యాంకుల రిజర్వ్ అవసరాల ద్వారా కొంత మిగులు ద్రవ్యతను కాలక్రమేణా ఉపసంహరించుకోవడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ పరపతి విధాన కమిటీ వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులను పునఃపరిశీలిస్తుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. భారత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో మలేషియా పెట్టుబడులు, వాణిజ్య శాఖ మంత్రి దాతోక్ సెరీ జోహారి అబ్దుల్ ఝానీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ మలేషియా ఆర్థిక భాగస్వామ్యాన్ని సమీక్షించినట్లు, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో 1.85 కిలోమీటర్ల పొడవైన ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ స్లాగ్ రోడ్ నిర్మాణంతో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రధానోత్సవంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉక్కు ఉత్పత్తిలో ఉప ఉత్పత్తిగా వచ్చే స్లాగ్ను రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే స్వదేశీ సాంకేతికతకు ఇది నిదర్శనమని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా రోడ్డు నిర్మాణ వ్యయం దాదాపుగా 40% తగ్గుతుందని, సాంప్రదాయ రోడ్ల కంటే 4 రెట్లు మన్నికను కూడా ఇస్తుందన్నారు. సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ది చేసిందని తెలిపారు. పర్యావరణ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతోందని, దాదాపుగా 15 ఏళ్ల వరకు రిపేర్లు అవసరం ఉండవని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈరోజు నిర్వహించిన కాన్వకేషన్ వేడుకల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హత సాధించిన కొత్త సీఏలకు ఆయన మెంబర్షిప్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. యోధుల నూతన సంవత్సరం రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోధు సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు, ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోని సారాగఢి పోరాట స్మారక చిహ్నం వద్ద అమరవీరులైన సైనికులకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. అమృత్సర్లోని సారాగఢి గురుద్వారాలో అఖండ్ పాఠ్ సాహిబ్ భోగ్ నిర్వహించగా ఫిరోజ్పూర్లో జరిగిన రాష్టస్థాయి కార్యక్రమంలో పంజాబ్ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ల సిరీస్ రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికపై జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గత 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయం సాధించగా ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో ఓటముల తర్వాత ఈసారి జరిగే టీ20లో తిరిగి పుంజుకోవాలని భారత జట్టు భావిస్తోంది. బలూచిస్తాన్లో ప్రభుత్వం సైన్యం చేపడుతున్న అణచివేత చర్యలను పాకిస్తాన్లోని మానవ హక్కుల సంస్థ తీవ్రంగా నిరసించింది. మస్తుంగ్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో పౌరుల మృతదేహాలు లభించడం, ఉపాధినిచ్చే పండ్ల తోటలను ధ్వంసం చేయడం వంటి చర్యలు అక్కడి ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయంటూ పేర్కొంది. హర్యానా రాష్ట్రంలో సాంకేతిక విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు హర్యానా సాంకేతిక విద్యాశాఖ ఐఐటి రూపర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్స్ లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విందాం.

0: बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో యాసంగి సాగుకు అనుకూలమైన చిరుధాన్యాలు ప్రాముఖ్యత ఈ అంశం గురించి రైతులకు తెలియజేయడం కోసం స్టూడియోస్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సేద్య విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ కె శేఖర్ గారు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్
7: నమస్కారం.
6: ప్రస్తుతం సమాజంలో ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి?
7: ప్రధానంగా కరోనా తర్వాత మనం చూసినట్లయితే ఆహారపు అలవాట్లు చాలా వరకు కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి దానిపైన అవగాహన కూడా చాలా వరకు సమాజంలో కూడా గమనిస్తూ ఉన్నాం. దాని రీత్యా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లను గమనించినట్లయితే ప్రధానంగా వరి, గోధుమ మరియు కొంత పరిమాణంలో ఈ చిరుధాన్యాల పంటలకు సంబంధించిన ఉత్పత్తులను ఆహారంగా తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనకి దక్షిణ భారతదేశంలో ఈ వరి సాగు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం మరియు మనకు భౌగోళికంగా కూడా ఆహారపు అలవాట్లు వాతావరణ పరిస్థితుల రీత్యా వరి ప్రధానంగా సాగు చేయబడుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ మనకు వరికి ద్వారా వచ్చేటువంటి బియ్యం ద్వారా వచ్చేటువంటి ఉప ఉత్పత్తులను కూడా

0: ముందు రోజుల్లో గణనీయంగా చిరుధాన్యాలు మరియు వాటి యొక్క ఉపోత్పత్తుల ద్వారా తయారయ్యేటువంటి ఆహార పదార్థాలను తీసుకునేటువంటి పరిస్థితులు మనం ఇక ముందు కూడా చూడబోతున్నాం.
1: చిరుధాన్యాలు మన ఆహార అలవాట్లలో ఎలా భాగం చేసుకోవచ్చు అంటారు? చిరుధాన్యాల వలన ఎంతో ఉపయోగం ఉంది, ఆహార అలవాట్లో భాగం అయితే బాగుంటుంది అంటున్నారు కదా.
0: ప్రధానంగా చిరుధాన్యాలు మనకి చాలా కొన్ని సంవత్సరాల క్రితం కూడా పూర్వీకులు కూడా చిరుధాన్యాలలో ఆహార పదార్థాలుగా తయారు చేసుకోవడం మరియు వాటినే ఆహారంగా తీసుకోవడం అనేది పరిపాటి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, గిరిజన రైతు సోదరులు ఇప్పటికీ ఆ మంచి ఆహారపు అలవాట్లని ఇప్పటికీ పాటిస్తూ వారు చాలా ఆరోగ్యంగా ఉండడం మనం గిరిజన ప్రాంతాల్లో కన్నా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చిరుధాన్యాల్లో కూడా తక్కువ క్యాలరీలు, అలాగే మనకు అధిక మోతాదులో మాంసకృత్తులు వరిధాన్యంతో పోలిస్తే దాంట్లో ఉండేటువంటి మాంసకృత్తులైతేనేమి, అలాగే ఈ ఫైబర్ అని అంటాం మనము ఇప్పుడు అంతా కూడా ఫైబర్ మిళితమై ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోమని వివిధ వైద్య పరిభాషలో కూడా చెప్తా ఉన్నారు. ఈ చిరుధాన్యాల్లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్లతో పాటు కొంత ఎక్కువ మొత్తంలో వరిధాన్యముతో పోలిస్తే ఈ మాంసకృత్తులైతేనేమి, అలాగే దాంట్లో ఉండేటువంటి ఫైబర్ అయితేనేమి, అలాగే కొన్ని రకాలైనటువంటి పోషకాలు ముఖ్యంగా కాల్షియము మరియు జింక్ లాంటి పోషక పదార్థాలు కూడా మనకు వరి మరియు గోధుమ ధాన్యంతో పోలిస్తే ఈ చిరుధాన్యాల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ చిరుధాన్యాలను మన ఆహార పదార్థాలుగా మిళితమై తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు శక్తినిచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్తో పాటు మాంసకృత్తులైతేనేమి, ఫైబర్ అయితేనేమి, అలాగే ఇతర పోషకాలు కాల్షియము మరియు మెగ్నీషియము, జింక్ లాంటి పోషకాలు కూడా సహజంగా మనకు ఆహారం ద్వారానే మనకు శరీరానికి అందించబడి ఆరోగ్యం మెరుగుగా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.
1: చిరుధాన్యాలు మన ఆహార అలవాట్లలో భాగమైనటువంటి ఈ పరిస్థితులలో మార్కెట్ డిమాండ్ కూడా ఎంతో ముఖ్యమైన అంశం. చిరుధాన్యాలతో మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది?
0: ముఖ్యంగా ఈ చిరుధాన్యాల్లో మార్కెటింగ్ వ్యవస్థను మనం గమనించినట్లయితే ప్రధానంగా భారతదేశంలో చిరుధాన్యాల సాగు మిగతా దేశాలతో పోలిస్తే అమెరికా లాంటి సంయుక్త రాష్ట్రాల్లో చూసినట్లయితే, అలాగే యూరోప్లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా మనం గమనించినట్లయితే వాటి యొక్క చిరుధాన్యాల సాగు చాలా తక్కువ. ఆసియా ఖండంలో అలాగే ఎక్కువ మొత్తంలో చిరుధాన్యాలు మన ప్రాంతంలోనే సాగవుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో గణనీయంగా విస్తీర్ణం కూడా పెరగడం మనం గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాము. అలాగే పక్కన ఉన్నటువంటి ఆఫ్రికా దేశంలో కూడా చాలా ఎక్కువగా విస్తీర్ణ పరంగా మనకన్నా ఎక్కువగా చిరుధాన్యాలు సాగు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మారినటువంటి ఆహార అలవాట్లను ప్రపంచ స్థాయిలో చూసినట్లయితే చిరుధాన్యాల డిమాండ్ ప్రపంచ స్థాయిలో కూడా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా దాంట్లో ఉండేటువంటి పోషక నిల్వలు, అలాగే కొన్ని రకాలైనటువంటి పద్ధతులు, ఏదైతే బయోఫార్టిఫైడ్ అనే ఒక సాంకేతికత రావడం, ఈ బయోఫార్టిఫైడ్ అనే సాంకేతికత ద్వారా అధిక మోతాదులో మినరల్స్, అలాగే ఇంతకుముందు చెప్పబడినటువంటి కొన్ని రకాలైనటువంటి పోషక పదార్థాలు అధిక మొత్తంలో కూడా జోడింపబడి వాటి ద్వారా ఎక్కువ మనకు చాలా తక్కువ పరిమాణంలో చిరుధాన్యాలు తీసుకున్నప్పటికీ ఎక్కువ మొత్తంలో ఈ ఖనిజాలు, అలాగే కొన్ని రకాలైనటువంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో అందించబడేటువంటి సాంకేతికత ఈ బయోఫార్టిఫైడ్ అనే టెక్నాలజీ రావడం జరిగింది. ఆ సాంకేతికత వల్ల కూడా ఎక్కువ విస్తీర్ణంలో అలాగే ఎక్కువ దేశాల్లో కూడా ఈ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాని రీత్యా మనం చూసినట్లయితే ప్రతి ఒక్క పంట ముఖ్యంగా రైతు ఆలోచన చేసేదంటే దాని యొక్క సరైన మార్కెటింగ్ వసతి. ఆ మార్కెటింగ్ సౌలభ్యం ఉన్నప్పుడే రైతు ఈ పంటలను ఎంపిక చేసుకుంటారు. కాబట్టి సాంకేతికత ఉన్నప్పటికీ కూడా మార్కెట్ అనేది చాలా ముఖ్యమైన అంశము. రైతు స్థాయిలో కూడా మార్కెటింగ్ సౌలభ్యము మరియు గిట్టుబాటు ధర ఉన్నప్పుడే రైతులు సాగు చేసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి వివిధ సాంకేతిక అంశాలైతేనేమి మరియు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులైతేనేమి, అలాగే రైతు స్థాయిలో వారికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మద్దతు ధర అనే ఒక అంశం పైన కూడా ఈ చిరుధాన్యాల సాగు అనేది కొంత విస్తీర్ణం పెరిగేటువంటి పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో కూడా గమనించినాము. ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల్లో చూసినట్లయితే తెలంగాణలో కూడా సుమారుగా 125,000 ఎకరాల నుంచి ఇప్పుడు ప్రస్తుతం సుమారుగా గత సంవత్సరం క్రిందట యాసంగి వానాకాలం కలిపినప్పుడు కూడా చూసినట్లయితే సుమారుగా 258,000 ఎకరాలలో ఈ పైగా చిరుధాన్యాల విస్తీర్ణం అనేది గమనించినాము. అది గత 5 సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ సీజన్లో చూసినట్లయితే కొంతవరకు ఈ

0: ఎన్నో ప్రభావం రీత్యా కూడా రైతులు వరికి బదులుగా అలాగే కొన్ని అధిక మొత్తంలో నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా చిరుధాన్యాలు సాగు చేస్తూ ఉన్నారు. దానికి ముఖ్యమైన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మద్దతు ధరకు సంబంధించిన అంశము, అలాగే మద్దతు ధర ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ మార్కెటింగ్ ద్వారా రైతులకు కొంత లాభదాయకంగా ఉండడం వల్ల ఈ తెలంగాణలో కూడా వీటి యొక్క విస్తీర్ణము పెరిగేటువంటి అవకాశం మార్కెటింగ్ సౌలభ్యం రీత్యా ఖచ్చితంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది.
1: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చిరుధాన్యాల పంటలు ప్రధానంగా ఏమేమి పండిస్తున్నారు, ఏ పంటలు ప్రధాన పంటలుగా కొనసాగుతున్నాయి?
0: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగు విస్తీర్ణ పరంగా గమనించినప్పుడు ప్రధానంగా ఎక్కువ విస్తీర్ణంలో చిరుధాన్య పంట అయినటువంటి జొన్న సాగు అనేది అధిక విస్తీర్ణంలో గమనించడం జరుగుతుంది. రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా విస్తీర్ణ పరంగా కూడా ఈ చిరుధాన్య పంట అయినటువంటి జొన్నను ఎక్కువ విస్తీర్ణంలో రైతు సోదరులు సాగు చేయడం గమనిస్తున్నాము. అలాగే ఈ విస్తీర్ణ పరంగా కూడా కొన్ని ప్రాంతాల్లోనే అన్ని ప్రధానంగా నీటి లభ్యత పెరగడము, మంచి వర్షాలు ఉండడము, అలాగే మార్కెటింగ్ సౌలభ్యం విత్తే రైతులు ఎక్కువ మొత్తంలో సాగుదారులు వరి సాగుకు మొగ్గు చూపుతున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి భూభౌగోళిక పరిస్థితుల రీత్యా వారికి అనుభవం ఉన్నటువంటి యాజమాన్య పద్ధతులను అనుసరించి ఇప్పటికీ కూడా ఆ రైతులు ఏదైతే సాగునీటి పారుదల ఎక్కువగా లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఈ చిరుధాన్యాలు సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో చూసినట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంగారెడ్డి ప్రాంతంలో అయితేనేమి, అలాగే గిరిజన సోదరులు ఎక్కువగా ఉండేటువంటి అద్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా ఈ చిరుధాన్య పంట అయినటువంటి జొన్న సాగు విస్తీర్ణము గణనీయంగా పెరగడం గమనిస్తూ ఉన్నాం. అలాగే కొన్ని ప్రాంతాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా అయితేనేమి, అలాగే నారాయణపేట లాంటి జిల్లాల్లో కూడా ఇప్పటికీ జొన్న పంటను విస్తీర్ణ పరంగా ఎక్కువ మొత్తంలో సాగు చేయడం గమనిస్తూ ఉన్నాము. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కొంతవరకు ఈ కొన్ని కుర్ర పంటలు అయితేనేమి, అలాగే చిరుధాన్య పంటల్లో ఉండేటువంటి రాగి లాంటి పంటలను కూడా సాగు చేయడం అనేది మనం గమనించడం జరుగుతుంది.
1: ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జొన్న పంటలో ఎటువంటి రకాల సాగులు అందుబాటులో ఉన్నాయి, అవి ఏ విధంగా ఉన్నాయి?
0: ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అలాగే నీటి వసతికి సంబంధించిన పరిస్థితులను గమనించినప్పుడు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వాటి యొక్క పంట యాజమాన్యం వేరుగా ఉంటుంది. ఇంతకుముందు తెలియజేసినటువంటి జిల్లాలు ఏదైతే సంగారెడ్డి కానీ అలాగే ఆదిలాబాద్ కానీ అలాగే కొంతవరకు వికారాబాద్ లాంటి జిల్లాల్లో మొత్తం కూడా వర్షాధారంగా సాగు చేసేటువంటి పంటల విస్తీర్ణమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఈ జొన్న సాగుకు సంబంధించినటువంటి కేవలం వర్షాధారంగా సాగు చేయబడి తేలికపాటి నేలలు అలాగే తేమను నిలుపుకునేటువంటి బరువైన నేలలు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో వర్షాధారంగా సాగు చేయబడి అలాగే అధిక మొత్తంలో తేమను నిల్వ చేసుకునేటువంటి నల్లరేగడి భూముల్లో ఈ చిరుధాన్యాలు ముఖ్యంగా జొన్న లాంటి పంటలను సాగు విస్తీర్ణం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అలాగే ఇంకొన్ని ప్రాంతాలు వర్షాధారంగా ఉన్నప్పటికీ కూడా తేలికపాటి నేలలు, ఎర్ర నేలలు, చెల్కా నేలలు లాంటి ప్రాంతాలు కలిగినటువంటి జహీరాబాద్ లాంటి ప్రాంతాలు అలాగే నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ జొన్న పంటను సాగు చేయడం గమనిస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆయా నేలలకు అలాగే అటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనటువంటి రకాలు కూడా శాస్త్రవేత్తల ద్వారా రూపొందించబడినవి. ముఖ్యంగా పాలెం వ్యవసాయ పరిశోధన స్థానము మరియు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడినటువంటి మేలైన రకాలు కొన్ని గమనించినట్లయితే, ముఖ్యంగా తాండూరు నుంచి తాండూరు జొన్న 1, తాండూరు జొన్న 55 అనే రెండు రకాలు కూడా నూతనంగా రైతులకు అందించబడింది. వాటి యొక్క మేలైన యాజమాన్య చర్యలు కూడా రైతులకు అనుభవం కూడా ఉండడం గమనించాము. ముఖ్యంగా ఈ రకాలు వర్షాధారంగా సాగు చేయబడుతూనే యాసంగి కాలంలో కూడా చాలా తక్కువ మోతాదులో తేమ ఉన్నప్పటికీ తేమను నిలుపుకునే నల్లరేగడి భూముల్లో మంచి దిగుబడి సాధించేటువంటి రకాలు, అలాగే సిఎస్హెచ్ సిఎస్వి అనే రకాలు కూడా పాలెం పరిశోధన కేంద్రం నుంచి విడుదల చేయబడి రైతు స్థాయిలో కూడా CSV 41 అనే రకం చాలా రైతుల్లో ప్రాముఖ్యత కలిగి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడినటువంటి రకం. కాబట్టి రైతులు ఈ వర్షాధారంగా యాసంగిలో ఈ జొన్న పంటని కేవలం అవశేష తేమపై కూడా ఎటువంటి నీరు అందించకుండా కొద్దిపాటి తేమ ఉన్నప్పటికీ కూడా వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్షాలు రావడం వల్ల భూమిలో ఉండేటువంటి తేమను నిలుపుకునేటువంటి బరువైన నెలలు ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో ఈ రకాలు మనం వేసుకున్నట్లయితే మంచి గింజ దిగుబడి సాధించుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది.

0: ప్రధానంగా ఆహార పంటగా సాగు చేస్తున్నటువంటి ఈ చిరుధాన్యాల పంటలు కేవలం ఆహార పంటగా సాగు చేయటం వలన కలిగే లాభం కంటే ఇంకా ఇతర పద్ధతుల్లో చిరుధాన్యాల పంటలనే ప్రధాన పంటగా సాగు చేసుకుంటే వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి?
1: ప్రధానంగా చిరుధాన్యాలను కేవలం ఆహార ఉప ఉత్పత్తులు మరియు ఆహార ధాన్యంగానే కాకుండా వీటిలో కొన్ని రకాలను గమనించినట్లయితే అవి ప్రధానంగా పశువుల మేతకు కూడా వాడుకునేటువంటి రకాలు కొన్ని చిరుధాన్య పంటల్లో మనం గమనించవచ్చు. వాటిలో ప్రధానంగా జొన్న, సజ్జ లాంటి పంటలు ఈ పశుగ్రాసంగా కూడా ఎక్కువ విస్తీర్ణంలో రంగారెడ్డి లాంటి జిల్లాల్లో రైతులు సాగు చేస్తూ ఉన్నారు. దాంట్లో ఈ పశుగ్రాస జొన్న, పశుగ్రాస సజ్జ లాంటి పంటల రకాలు కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మరియు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్ లో ఉంది, వారి ద్వారా కూడా కొన్ని మేలైనటువంటి పశుగ్రాస రకాలు కూడా ఈ చిరుధాన్య పంటల్లో మనం గమనించవచ్చు. కేవలం పశుగ్రాసమే కాకుండా మనం ఇతర ఉప ఉత్పత్తుల తయారీకి కూడా వాడేటువంటి కొన్ని రకాలను కూడా మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కూడా చాలా రైతుల స్థాయిలో కూడా సాగు చేయబడుతున్నటువంటి కొన్ని రకాలను మనం గమనించవచ్చు. హుర్డా అనేటువంటి కొన్ని రకాలను మనం గమనించినట్లయితే ఈ హుర్డా అనేది మనకి ప్రధానంగా మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో వారు స్వయంగా ఎటువంటి దాని ఆహారపు ఉదయం పూట కేవలం ఒక అల్పాహారంగా తీసుకునేటువంటి పదార్థంగా వాళ్ళు వాడుతూ ఉన్నారు. అలాగే ఈ జొన్న లాంటి పంటల్ని మనం చూసినట్లయితే కేవలం పశుగ్రాసమే కాకుండా ఉప ఉత్పత్తుల తయారీకి వాడేటువంటి కొన్ని రకాలను కూడా సిఫార్సు చేయడం జరిగింది. అలాగే వాటితో పాటు బయో డీజిల్ ఇప్పుడంతా కూడా మనం బయట మనం కూడా గమనిస్తూ ఉన్నాం వివిధ మాధ్యమాల ద్వారా. పంటల్లో జొన్నలో కూడా కొన్ని బయోడీజిల్ని ఉత్పత్తి చేసేటువంటి రకాలు కూడా ఈ భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ద్వారా విడుదల చేయబడినటువంటి రకాలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఈ బయోడీజిల్ లాంటి ఉప ఉత్పత్తులని మరియు ఉత్పత్తులను తీసుకునేటువంటి సౌలభ్యం ద్వారా మనము సహజ ఇంధన వనరులపైన కూడా కొంత డిమాండ్ను తగ్గించుకునేటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని రకాలైనటువంటి తీపి జొన్న, ఈ తీపి జొన్న సాగు కూడా రైతులకు పరిపాటి. వాటిలో కూడా కొన్ని రకాలైనటువంటి తీపి జొన్న రకాలను కూడా ముఖ్యంగా SSV 96, GSV 148 అనేటువంటి రకాలు ఈ తీపి జొన్నలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి రకాలు. వాటి ద్వారా కూడా ఉప ఉత్పత్తుల తయారీ మరియు ప్రత్యామ్నాయంగా జీవన ఇంధన పంటగా కూడా ఈ జొన్న లాంటి చిరుధాన్య పంటల్ని సాగు చేసుకున్నటువంటి సౌలభ్యం ఉంది.
0: రాబోయే రోజులలో యాసంగి సీజన్ వస్తుంది. యాసంగి కాలానికి అనుగుణంగా యాసంగి సమయానికి ఆ సమయంలో ఈ పంటను ఏ విధంగా సాగు చేసుకుంటే బాగుంటుందంటారు?
1: ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను గమనించినట్లయితే ఏదైతే ఎల్నినో అనే చెప్పబడుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో వానాకాలంలో కొంత వర్షపాతము తగ్గి మనము రికార్డుల పరంగా కూడా చూసినట్లయితే ఈ వర్షపాతం తక్కువగా నమోదైనటువంటి ప్రాంతాల్లో కూడా సహజంగా వారు వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు మొగ్గు చూసుకునేటువంటి పరిస్థితి ఉండింది. మరి దాని తదనంతరం వానాకాలంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు యాసంగిలో ఏ కొద్దిపాటి నీటి లభ్యత ఉన్నప్పటికీ అలాగే సహజంగా కొంత నీటిని నిలుపుకునేటువంటి అడపదడప వర్షాల వల్ల కురిసినటువంటి వర్షాలలో ముఖ్యంగా నల్లరేగడి భూముల్లో కొంత తేమను నిలుపుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో యాసంగిలో జొన్న లాంటి పంటలు కానీ అలాగే రాగి లాంటి చిరుధాన్య పంటలు కానీ సాగు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గమనించవచ్చు. ముఖ్యంగా యాసంగికి సాగుకు రైతు స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల నుంచే వారు ఈ దుక్కి చేయడం కానీ ఈ విత్తనాల ఎంపిక కానీ ముఖ్యంగా చిరుధాన్యాల లాంటి పంటలు సాగు చేయడంలో విత్తనాలను ఎంపిక చేసుకొని వారు

0: విత్తనాలని సేకరించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యాసంగిలో ప్రధానంగా చిరుధాన్య పంటలను విత్తుకునేటువంటి సమయం గమనించినట్లయితే, ప్రధానంగా కేవలం గింజాకు మరియు చొప్పకు ఉపయోగపడేగా చొప్ప తీసుకునేటానికి ఉండేటువంటి చిరుధాన్య పంటల్లో ముఖ్యంగా జొన్న లాంటి పంటల్ని అక్టోబర్ చివరి వారం వరకు కూడా మనము విత్తుకునేటువంటి సౌలభ్యం ఉంది. అది కొంత వర్షాధారంగా ఉన్నప్పటికీ, అలాగే నీటిపారుదల కింద మనము ఇంకా ఎక్కువ సమయం వరకు కూడా విత్తుకునేటువంటి సౌలభ్యం ఉంది. చూసుకున్నట్లయితే డిసెంబర్ వరకు కూడా నీటి పారుదల కింద కొన్ని ప్రాంతాలు ఉన్నవి. అటువంటి ప్రాంతాల్లో నీటి లభ్యత ఆధారంగా డిసెంబర్ వరకు కూడా జొన్న లాంటి పంటలను విత్తుకోవచ్చు. అలాగే రాగి పంటను గమనించినట్లయితే, చిరుధాన్యాల్లో ప్రధానమైనటువంటి పంట రాగి. రాగి పంటని అక్టోబర్ చివరి వారం వరకు కూడా మనం విత్తుకునేటువంటి సౌలభ్యం ఉంది. కాబట్టి యాసంగిలో కూడా ఈ పంటలను చాలా తక్కువ నీటి పరిమాణం అవసరమైనటువంటి చిరుధాన్య పంటలైనటువంటి జొన్న మరియు రాగి పంటలను ఎంపిక చూసుకున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నాము. కాబట్టి రైతు సోదరులు కూడా లోకల్లో ఉండేటువంటి మార్కెటింగ్ సౌలభ్యాన్ని అనుసరించి వారు ఈ జొన్న పంట కానీ రాగి లాంటి పంటలను చిరుధాన్య పంటలుగా సాగు చేసి మంచి ఆదాయం తీసుకునేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి.
1: ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క వాతావరణ స్థితిగతులు, అదేవిధంగా భౌగోళిక పరిస్థితులు, ఇలా అనేక రకాల కారణాలతో ఆ రాష్ట్రాలలో ఉండేటటువంటి వివిధ పరిస్థితులలో మనము పరిశీలించి చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణానికి, భౌగోళిక పరిస్థితికి ఈ చిరుధాన్యాల పంటల్ని ఏ విధంగా సాగు చేయొచ్చు అంటారు?
0: ముఖ్యంగా తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా నీటి లభ్యత పెరగడము, అలాగే నీటి పారుదలలో వచ్చేటటువంటి మార్పులు అయితేనేమి, వాటిని అనుసరించి కొంత భూగర్భ జలవనరుల లభ్యత రీత్యా రైతులు ఎక్కువ మొత్తంలో ఇప్పటికీ కూడా తెలంగాణలో అధిక మొత్తంలో విస్తీర్ణ పరంగా సాగు చేయబడుతున్నటువంటి పంట వరి. వరిలో కూడా మనకి వానాకాలము సాగుకు ఎటువంటి ఇబ్బందులు పెద్దగా లేనప్పటికీ కూడా, వానాకాలంలో ఎదురైనటువంటి పరిస్థితులను గమనించి యాసంగిలో మళ్ళీ వరి లాంటి పంటలను సాగు చేయకుండా తక్కువ మొత్తంలో వనరులను మనము సంరక్షించడమే కాకుండా తక్కువ నీటి పరిమాణంతో సాగు చేసేటువంటి చిరుధాన్యాలను, ముఖ్యంగా వరి తర్వాత జొన్న సాగు అనేది కూడా మనం కొన్ని సంవత్సరాలుగా ఈ తెలంగాణలోని ముఖ్యమైన ప్రాంతాలైనటువంటి సంగారెడ్డి, అలాగే ఖమ్మము, అలాగే వికారాబాద్ జిల్లాలో వరి సాగు చేసిన తర్వాత తదనంతరం యాసంగిలో జొన్న సాగు చేయడం అనేది మనం రైతు స్థాయిలో కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు, అలాగే నీటి లభ్యత ఆధారంగా రైతులు ముఖ్యంగా కొన్ని హైబ్రిడ్ రకాలను ఎంపిక చేసుకొని వరి తీసేసిన తర్వాత ఈ జొన్న సాగును చేయడం అనేది మేము ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో కూడా గమనించడం జరిగింది. అది వారికి చాలా లాభదాయకంగా ఉంది. సుమారుగా 25 నుంచి 28 క్వింటాలు ఒక ఎకరానికి తీసుకునేటువంటి రైతు సోదరులు కూడా ఉన్నారు. కాబట్టి వారికి చాలా తక్కువ సమయంలో తక్కువ నీటి పరిమాణంతో వారు సుమారుగా 25 నుంచి 30 క్వింటాలు ఒక ఎకరానికి జొన్న దిగుబడి తీసుకునేటువంటి రైతు సోదరులు కూడా ఉన్నారు. ఇది వానాకాలంలో వరి సాగు చేసిన తర్వాత యాసంగిలో జొన్న సాగు చేయబడుతున్నటువంటి ప్రాంతాలను గమనించినట్లయితే ఇటువంటి వాతావరణ పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి తదనంతరం ఈ కేవలం వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ జొన్న రకాలు, అలాగే హైబ్రిడ్ రకాలు వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేయబడుతున్నటువంటి ప్రాంతాల్లో పనికిరావు. కేవలం సూటి రకాలు మరియు మేలైనటువంటి వివిధ రకాలు, ఇంతకుముందు చెప్పబడినటువంటి తాండూరు జొన్న కానీ, అలాగే తెలంగాణ జొన్న కానీ, CSV 41 అనేటువంటి రకాలు మనకు కేవలం వర్షాధారంగా సాగు చేసుకున్నటువంటి ప్రాంతాల్లో సిఫార్సు చేసినటువంటి రకాలు. హైబ్రిడ్ రకాలు మాత్రం ముఖ్యంగా నీటి పారుదల ఉన్న పరిస్థితుల్లో మాత్రమే సాగుకు అనుకూలం. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో నీటి లభ్యత పెరగడము మరియు పంట మార్పిడి అనేది క్షేత్రస్థాయిలో కూడా రైతు సోదరులకు అవగాహన రావడము, కేవలం వరి ఆధారంగా కాకుండా ఇతర పంటలపైన ఆలోచన చేసినప్పుడు చిరుధాన్యాల్లో ప్రధానంగా ఎక్కువ విస్తీర్ణంలో రైతుకు అనుభవం ఉండి మార్కెటింగ్ సౌలభ్యం ఉండేటువంటి పంట ఏదైనా ఉంది అంటే అది జొన్న పంట. కాబట్టి విస్తీర్ణ పరంగా కూడా గత కొన్ని సంవత్సరాలుగా జొన్న సాగు పెరగడం అనేది కూడా కొంత గమనిస్తూ ఉన్నాము. కేవలం జొన్నే కాకుండా యాసంగిలో రాగి లాంటి పంటలను కూడా మనము విస్తీర్ణ పరంగా పెంచుకునేటువంటి సౌలభ్యం ఉంది. కాబట్టి దీన్ని కూడా రైతు సోదరులు కొంత గమనించి వాటి యొక్క పంట మార్పిడిలో ఈ చిరుధాన్యాలను కూడా సాగు చేసుకున్నట్లయితే వారికి లాభదాయకంగా ఉండే పరిస్థితులు ఉంటుంది, మార్కెట్ డిమాండ్ కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం.
1: యాసంగి సాగుకు అనుకూలమైన చిరుధాన్యాలు ప్రాముఖ్యత, ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.

0: अरे अरे अरे अरे क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का।
1: पुतला बोल रहे?
0: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब?
0: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ,
1: पर हम तो सब यही डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है?
0: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूंगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: पुलिस
4: मिस सीमा
3: చెప్పండి,
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి। ఆగండి, లేదంటే ఇంటికే వస్తా।
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి, మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు।
3: డిజిటల్ అరెస్ట్?
4: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు।
3: ఇంత డబ్బా?
4: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు।
3: జైలుకి నువ్వే వెళ్తావు, నీ మొహం రికార్డ్ అయింది। డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం, అందుకే కంగారు పడకండి। పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి। వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి।
5: హలో మమ్మా।
3: హాయ్,
6: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి।
7: ఆది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ।

0: శ్రోతలకు పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది 80వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
1: అనుకోని అనారోగ్యం, ఆసుపత్రి ఖర్చుల భారం,
2: ఆందోళన ఎందుకు? మీ ఆరోగ్యానికి భరోసా ఉందిగా. ఓరియంటల్ సంపూర్ణ స్వాస్థ్య సురక్ష పాలసీ, ఆరోగ్య రక్షణలో మీకు తోడుగా.
0: మీ ఆరోగ్యం, మీ కుటుంబం, మీ భవిష్యత్తు, వాటికి తగిన ఆరోగ్య బీమా రక్షణ కోసం
3: ఓరియంటల్ సంపూర్ణ స్వాస్థ్య సురక్ష పాలసీ. సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ భరోసా. ఓరియంటల్ సంపూర్ణ స్వాస్థ్య సురక్ష.
0: శ్రోతలకు పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది 80వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
2: కారు, ఇల్లు, ప్రయాణం, ఆరోగ్యం, ఇలా ప్రతి అవసరానికి రక్షణగా
3: ఓరియంటల్ ఇన్సూరెన్స్ మీ వెంటే.
2: మోటార్, హెల్త్, హోమ్, ట్రావెల్, పర్సనల్ యాక్సిడెంట్, ఇలా మీ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా జనరల్ ఇన్సూరెన్స్ పరిష్కారాలు.
3: భద్రతకు నమ్మకం, ఓరియంటల్ ఇన్సూరెన్స్.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి గంగోత్రి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాళవిక పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు తెలుగులో వార్తల ముఖ్యం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో కోరుతున్న శ్రోతలు కోరుతున్న శ్రోతలు శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నుండి కోరుతున్న శ్రోతలు కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్కమల్, సిద్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్, రిధమ్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఛాలెంజ్ రాముడు సినిమా నుండి ఈ పాట విందాం.

సుందరాంగి కోప్పడకే కోమలాంగి కోరుకుందా సుందరాంగి పొద్దున్న కొట్టు తట్టుకుంటా పొద్దెక్కి తిట్టు ఒప్పుకుంటా మా పటేల మల్లెలే

0: తప్పుకుంటా అమ్మా పటేల మందలేడ ముద్దులిచ్చి పుసుకోవ బుల్లే నా చాపిల్లే అబ్బులే నా చాపిల్లే అగో పడకే బొమ్మలాంగి కొడుకున్న సుందరాంగి
1: కొన్ని ప్రకటనలు విందాం. శ్రోతలకు గమనిక, ఈ నెల 15వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతెబిందు, క్యాట్రాక్ట్, కంటి శుక్లాలు సమస్యల గురించి నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు.

0: డైమండ్ షాప్,
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
0: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: డైమండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
2: శ్రోతలకు గమనిక, ఈ నెల 14వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్ వాడి నిజామవారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13వ తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: డాక్టర్ బలరాం జాదవ్,
1: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
0: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
1: డాక్టర్ బలరాం జాదవ్,
0: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకు గమనిక, ఈ నెల 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి పరిస్థితి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
0: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
0: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
1: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
0: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి కోరుతున్న శ్రోతలు రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై చిరునవ్వుతో సినిమా నుండి ఈ పాట విందాం.

0: డాక్టర్ సీను నాయక్.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
0: ఖైల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
2: శ్రోతలకు గమనిక, ఈ నెల 14వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్, థైరాయిడ్, హార్మోనల్ సమస్యల గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.
1: అబ్బా, పంటి నొప్పి.
0: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ?
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 9912317190.
2: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు జైత్యాల జిల్లా కొరుట్ల మా గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు బింగి

ದಿನೇಶ್, ರಜನಿ, ಜಯ, ಕೀರ್ತನ, ವಿಷ್ಣುವರ್ಧನ್, ಹರ್ಷವರ್ಧನ್, ಸತ್ಯನಾರಾಯಣ, ರಮ್ಯಾ, ಶ್ರೀವೇಣಿ, ರಾಘವಾಚಾರಿ, ಸೂರ್ಯಕಲಾ, ಭಾಗ್ಯವೀರ್ ಚಾರಿ, ಶಂಕರ್, వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై బొబ్బిలి యుద్ధం సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లోకమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యలకు నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిపోక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు శ్రోతలు. 103.2 MHz అభిరుచి కార్యక్రమం విన్నారు. తర్వాత పాట కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జకరానిపల్లి మండలం పడకల గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, లత, అనన్య వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై తలంబ్రాలు సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామపురం గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై టెంపర్ సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. చివరిగా కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు, గణపరవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై తల్లిదండ్రులు సినిమా నుండి ఈ పాట విందాం.

0: ఆ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము, ఇప్పుడు వినండి జానపద గీతాలు.
1: గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు?

0: కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarship.co.in.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా August 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ October 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు Form 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు Form 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి Form 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ BLOలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-45066. ట్యూన్ చేయండి FM 103.2 MHz, ఆకాశవాణి నిజామాబాద్.
7: ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
8: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
9: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై తప్పక ట్యూన్ చేసుకోండి.

ఆ పాటతో ఈనాటి జానపద గీతాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 8:45 కాస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.